বাদল শোভিনী সুহাসিনী সুমধুর ভাষিণী সুখদা।

శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23 రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 14 తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 నిమిషాలు దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ಭಕ್ತಿರಂಜನಿ ఈనాటి కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు మూడ్లు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగి రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు.
1: అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: ఖాతాదారులకు సేవింగ్ రాశులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొత్తుంటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: శ్రోతలు, భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటున్నారు.

0: శ్రోతలు భక్తిరంజని వింటున్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటున్నారు.

0: సాధారణ మానవుల్లో కూడా కీర్తికాంక్ష మెచ్చుకోదగిందే. ఎందుకంటే కీర్తి కోరుకునే వ్యక్తి ఒక మాత్రాన చెడ్డ పనులకు పూనుకోడు, అపకీర్తి వస్తుందని భయపడతాడు, ఎంతో కొంత సమాజానికి మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. కీర్తికాంక్ష ఒక విధంగా చెడుకు వేగనిరోధిని, మంచికి ప్రోత్సాహకారిణి. అందువల్ల అది మనిషికి ఉండదగిందే. అట్లని కీర్తికాంక్ష వ్యసనం కాకూడదు. అలాంటి వ్యసనపరులు మంచి పనులు చేసినా వాటిలో చిత్తశుద్ధి ఉండదు, ప్రచార దృష్టి తప్ప పారమార్థిక దృష్టి ఉండదు. అందరూ తమను పొగడాలని, పత్రికల్లో, టీవీల్లో, రేడియోల్లో తమ ఫోటోలు పడాలని, తమ పేరు వినిపించాలని, సభల్లో, సమావేశాల్లో తమకు సమ్మానాలు జరగాలని ఆశపడతారు. అందుకయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తారు. తమ వెంట ఉన్న భజనపరులు ప్రయోజనాలు ఆశించి ప్రశంసించినా ఆ ప్రశంసలే తమ కీర్తి పతాకాలని భ్రమపడతారు. ఒక్కోసారి ఉన్నదంతా పోగొట్టుకుని బికారులవుతారు. అప్పుడు తెలుసుకుంటారు తాము పొందిన కీర్తి నీటి బుడగలాంటిది అని. అయితే బ్రతుక నేర్చిన మరికొందరు ఈ నీటి బుడగలాంటి కీర్తితోనే వ్యాపారం చేస్తారు. ఉన్నట్లుండి గొప్ప కళాపోషకులుగా, సంస్కృతి సముద్ధారకులుగా, పరమభక్తులుగా, ఆధ్యాత్మిక తత్వవేత్తలుగా, అనుగ్రహించే స్వాములుగా అవతారమెత్తుతారు. ఈ కీర్తి చాటున అనేక అన్యాయాలు, అక్రమాలు కూడా చేస్తారు. ఈ కీర్తిని పెట్టుబడిగా పెట్టి అనేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో బలపడతారు. వీరు అద్భుతమైన కీర్తి వ్యాపారులు. వీరి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువ. వీరి విషయంలో జాగరూకత అవసరం. సృష్టిలోని కోటాను కోట్ల జీవరాశుల్లో ఆలోచనాజీవి, అన్వేషణశీలి, మాట్లాడే ప్రాణి మనిషి ఒక్కడే. జీవన తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని తెలుసుకోగల ప్రాణి కూడా అతడే. మానవ జన్మే ఒక గొప్ప వరం, దివ్యవరం. మానవ జన్మ విశిష్టతను తెలుసుకున్న మహాత్ములు అన్ని ప్రాణుల్లాగానే తాము ఆహార, నిద్ర, మైహానకు పరిమితమైన జీవితాన్ని గడిపి అనామకంగా మరణించటమా అని ఆలోచిస్తారు. స్వార్థాన్ని వదలి పరార్థ భావాన్నే పరమార్థంగా భావిస్తారు. సమాజం కొరకు జీవితాన్ని త్యాగం చేస్తారు. స్థిర కీర్తిని ఆర్జిస్తారు. త్యాగంతో ఆర్జించుకున్న ఈ అత్సపు కీర్తితో అమృతత్వాన్ని పొందుతారు. ఐహికంగా అంటే దైహికంగా అమృతత్వం ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు. అవతార పురుషులకు కూడా ఉండదు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఐహికంగా అమృతత్వం అంటే కేవలం కీర్తి వల్లనే. స్వార్థాన్ని త్యజించటం వల్ల లభించిన శాశ్వత కీర్తి వల్లనే. ఆముష్మికంగా అమృతత్వం అంటే సర్వసంగ పరిత్యాగం వల్ల సిద్ధించిన మోక్షం వల్లనే. అంటే మనిషికి అమృతత్వం త్యాగం వల్ల. అందుకే వేదం త్యాగే నైకే అమృతత్వమానశహు అని మానవాళికి ప్రబోధించింది. అందువల్ల మహోన్నత ఆదర్శ రూపము, త్యాగమయము అయిన మహాత్ముల కీర్తికాంక్ష మానవజాతి చేతులెత్తి నమస్కరింపదగింది. అలాగే కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి వందరే వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిం యశకాములై ఇరే కోర్కులు వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవ అని బలిచక్రవర్తి శుక్రాచార్యులతో చెప్పిన మాట కూడా ప్రతి మానవుడు స్మరించదగినది. జీవితంలో మహోన్నత త్యాగాలు చేయకున్నా ఉన్నదానిలో ఎంతో కొంత చిత్తశుద్ధితో సమాజం కొరకు త్యాగం చేసి కీర్తి గడించాలన్న మామూలు మనిషి కోరిక కూడా ఆహ్వానించదగినదే, అభినందించదగినదే. కాని వ్యసన రూపమైన కీర్తికాంక్ష, వ్యాపారం చెయ్యాలనుకునే కీర్తికాంక్ష మాత్రం గర్హించదగినవి.
1: సూక్తి సుత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీ అప్పాజోడు వెంకటసుబ్బయ్య గారు వినిపించిన హితోక్తులు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవయస్సుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవయస్సుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవయస్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% ఈ భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో, అలాగే 9555200009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
3: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినటువంటి పరిస్థితి.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
4: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः। राष्ट्रीय राजधान्यां नवदिल्ल्यां अष्टादश ब्रिक्स शिखर सम्मेलनं सम्पन्नम्। सम्मेलनस्य समापन वेलायां प्रधानमंत्री नरेन्द्र मोदी विशेषतया निरूपितवान् यत् विविधता एव ब्रिक्स समूहस्य अभिज्ञानं भवेत्। सहकारः अस्य प्रेरणा स्यात्, अथ अस्य प्रगतिः समग्र मानवतायाः हिताय भवेत्। द्विदिवसीयस्य अस्य शिखर सम्मेलनस्य अन्तिमे दिने स्वकीय समापन संबोधने प्रधानमंत्री अवोचत् यत् ब्रिक्स इति न केवलं राष्ट्राणां समूहः अपितु समाधानानां एकं पारिस्थितिकी तंत्रं वर्तते। तेन प्रतिपादितं यत् विगतयोः दिनद्वयोः जाताभिः मन्त्रणाभिः अयं दृढप्रत्ययः अधिकं पुष्टंगतः। श्रीमोदी आशां प्राकटयत् यत् सम्मेलने स्वीकृतं नवदिल्ली घोषणापत्रं प्रकटित दृष्टये आगामी सहकाराय च सुस्पष्टां दिशं निर्दिशेत्। सः सर्वाणि निष्पन्नानि परिणामात्मक लक्ष्याणि समयबद्ध कार्येषु परिणमयितुं अन्त्योदय प्रभावं जनयितुं च बलम् अददात्। इतः पूर्वम् उद्घाटन भाषणे प्रधानमंत्री मोदी न्यरूप्यत यत् ब्रिक्स समूहे सुदृढतायाः संवर्धने विशेष बलं दत्तमस्ति, यतो हि वैश्विक संक्रमणेन जलवायु आपद्भिः आपूर्ति श्रृंखला विघ्नैश्च स्पष्टीभूतं यत् अद्यतनस्य परस्पर सम्बद्धस्य विश्वस्य कोऽपि संकटः केवलं एकस्मिन्नेव क्षेत्रे सीमितः न तिष्ठति। विदेश मन्त्रालयेन विज्ञापितं यत् नवदिल्ल्यां सम्पन्नेन अष्टादश ब्रिक्स शिखर सम्मेलनेन बहवः मूर्त विकासोन्मुख परिणामाः संजाताः। नवदिल्ल्यां वार्ताहरान् संबोधयता विदेश मन्त्रालयस्य सचिवेन सुधाकर दलेल इत्यमुना न्यरूप्यत यत् विविधेषु विषयक्षेत्रेषु 50+ मूर्तपरिणामाः प्राप्ताः। एतामुपलब्धिं सः भारतस्य ब्रिक्स अध्यक्षतायाः महत्या सिद्धित्वेन वर्णितवान्। प्रधानमंत्री नरेन्द्र मोदी नवदिल्ल्यां समनुष्ठिते ब्रिक्स शिखर सम्मेलने उच्चस्तरीय द्विपक्षीय वार्तानां बहूनि उपवेशनानि अकरोत्। विगतेषु त्रिषु दिवसेषु प्रधानमंत्रिणा विविध देशानां शासनाध्यक्षैः राष्ट्राध्यक्षैश्च सह 15 द्विपक्षीयोपवेशनानि आचरितानि। एतदतिरिच्य तेन विश्वनेतृभिः अन्ताराष्ट्रिय संस्थानां प्रमुखैश्च सह काश्चन अनौपचारिकाः संक्षिप्त मन्त्रणाः अपि विहिताः। एताभिः मन्त्रणाभिः द्विपक्षीय सम्बन्धानां दृढीकरणाय परस्परहितसम्बद्धेषु विषयेषु विचारविमर्शाय अथ च क्षेत्रीयवैश्विकघटनाक्रमेषु स्वदृष्टिकोणस्य आदानप्रदानाय महत्त्वपूर्णः अवसरः समुपलब्धः। केन्द्रीयगृहमन्त्री अमितशाहः अद्य मुम्बईनगरे 26+ हिन्दी दिवसस्य अथ च 6 अखिल भारतीय राजभाषा सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधयिष्यति। कृत्स्नेहि देशे अद्य गणेश चतुर्थी पर्व महता भक्तिभावेन श्रद्धया च आचर्यते। अयं पावन दिवसः ऋद्धि बुद्धि सिद्धिनां प्रतीकभूतस्य भगवतः श्री गणेशस्य जन्मोत्सवत्वेन आमान्यते। विनायक चतुर्थी उत गणेशोत्सवः इति नाम्ना प्रसिद्धः अयं दिनविशेषः 10-दिवसीयानाम् उत्सवकार्यक्रमाणां शुभारम्भं सूचयति, यस्मिन् भक्ताः स्वकीयगृहेषु मण्डपेषु च भगवतः गणेशस्य मृण्मयीं प्रतिमानं प्रतिष्ठाप्य विधिवत् पूजार्चनं कुर्वन्ति। भारत ऋतुविज्ञानविभागेन अद्य गुजरात राज्ये अतितीव्रवृष्ट्यै नारङ्गवर्णपरा सञ्चेतना प्रकाशिता। ऋतुविज्ञानविभागानुसारम् अद्य राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां हरियाणाराज्ये चण्डीगढ़े पंजाबे पूर्वराजस्थाने असमे अरुणाचलप्रदेशे च अतिवृष्टिः सम्भाव्यते। गतरात्रौ दुबईनगरे अनुष्ठितायां महिलानां 20-प्रतिविंशतिः एशिया चषक प्रतिस्पर्धायाः अन्तिमस्पर्धायां भारतेन श्रीलंकादलं 270 पराजितम्। इति वार्ताः।
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నెలయెల్లో సమయం 7:30

0: ప్రసార వివరాలు. ముందుగా శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేవింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతంతో పాటు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా 8:00 ప్రసారమవుతుంది బృందావన్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సంతాన లేమికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు అందించే వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్, షుగర్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోకైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు ఇచ్చే సలహాలు, సూచనలు వింటారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు వినవచ్చు. 10:00 వినాయక చవితి సందర్భంగా ఘనమైన గణనాథుడు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం మరియు సహకారం శ్రీమతి డి వరలక్ష్మి గారు, నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 10:00 మధ్యాహ్నం 12:10, 12:40, 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 ప్రసారమయ్యే తెలుగులో వార్తలు, 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్ని శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 శ్రోతలు వివిధ భారతి హిందీ కార్యక్రమాల్ని ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 రాత్రి 8:00 వినవచ్చు అభిరుచి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 వినవచ్చు సమాచార దర్శిని. సాయంత్రం 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:30 వినవచ్చు జానపద సంగీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 వినవచ్చు స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు కూడా శ్రోతలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:00 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈ రోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13

0: మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक सेवा संकल्प अभियान को लेकर हम देश की जनता तक पहुंचे.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ముందుగా ప్రభాతలహరి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతంతో పాటు 7:30 డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇంకా 8 ప్రసారమవుతుంది బృందావన్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా ఈ కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పండుగ విశేషాలతో పాటలు వింటారు. కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిద్దాం ప్రబోధ గీతంతో.

0: ప్రబోధ గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: సైబాల్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
0: పెళ్ళై 5 ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ బలరాం జాదవ్,
0: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ బలరాం జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు ఇప్పుడు.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. డాక్టర్ సీనునాయక్,
0: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
4: డైమండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షేటింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
4: డైమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కల్లివాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో

0: కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ తెలియజేసే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈ రోజు మనము డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాల గురించి, డయాబెటీస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గానీ జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యలనే మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు మనకు, డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదర్, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ, నానమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధులలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్. ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలలు నిండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్. చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 వచ్చే అవకాశం ఉంటది. అధిక బరువు కూడా ఒక కారణము షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్స్ నంబర్ 1 ఉన్నాయి. అంటే మోర్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, అది కూడా ఒక 1 ఆఫ్ ద రీజన్. మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి, మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తినుడు ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలియదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు, లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్, మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము, గుండె దడదడ అనిపించడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్ గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పనే చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్ లో అయినా సరే, జెంట్స్ లో అయినా సరే, బాడీలో దురద, మళ్ళా చిగుళ్ళ వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలియదు. సో మనకు కంపల్సరీగా 30 దాటిన తర్వాత రొటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి? ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, మళ్ళా గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం. తిన్న తర్వాత 140-199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజీటీ అంటాం, బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడిగడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాము, 92 అంటేనంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్దిగా కంబర్సమ్, కాస్ట్లీ. దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్ లను చేసుకోవచ్చు. తినకముందు, తిన్న తర్వాత రక్త పరీక్ష. పొద్దున పడిగడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ గానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110-140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేదు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు. అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనం ఫాస్టింగ్ పోస్ట్ లను చేసుకుని చూడడం బెటర్. లేకపోతే హెచ్బిఏ1సి అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో హెచ్బిఏ1సి గానీ ఫాస్టింగ్ పోస్ట్ లో బ్లడ్ షుగర్ గానీ లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్ లో రకాలు, రకాలు ఏంది, టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లే ఇవ్వాల్సి ఉంటుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలియడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే. వీళ్లకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి బార్డర్ లైన్ డయాబెటీస్. బార్డర్ లైన్ డయాబెటీస్ ఐజీటీ ఐఎఫ్జీ అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110-140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని ఐజీటీ అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్ లో మనకు 90-110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు ఒకవేళ రెండు ఐజీటీ ఐఎఫ్జీ కూడా ఒకటే పేషెంట్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్ లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు ఐజీటీ బార్డర్ లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్ గా మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండం. ఎప్పుడో 1 ఇయర్ తర్వాత వస్తాం, అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200-300 ఉంటుంది. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళీ మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాం లేదని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్ చూసి అన్ని 280-300 ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేమి చేస్తే మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. సో మనకు 30-40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంట సేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్దిగా యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు ఏమంటారు, దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు. అయినా సరే వాళ్ళు కూడా సపరేట్ గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి. సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున అయితే పొద్దున ఒక 1 అవర్ వాకింగ్ ఒకటైనా మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా, యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది. యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్ తోనే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాళ్ళు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు. మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్ గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు టాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెక్.

0: తీసుకోండి, యోగా వాకింగ్ అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్ యోగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్ తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్ కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే వన్ నుండి మనం నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్, నైట్ 80% అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్ గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం, ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్, నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువగా సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఒకటి పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 బిస్కెట్లు తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి, తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి, షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్, అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్న 1-2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే లిమిటెడ్ గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేప్ ఒకరోజు, సంత్ర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పడి పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసము, మజ్జిరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జిరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి. వీటి అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్, తర్వాత వాకింగ్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనం 4-5 డేస్ మిస్ అయినా కానీ వాకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడమే. ఒక గ్రౌండ్ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, నలుగురితో తిరుగుతూ మనము వాకింగ్ యోగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. షుగర్ పేషెంట్ షుగర్ రాగానే మన క్యాబిన్లో చూస్తుంటాం పేషెంట్స్, ఒకటేసారి బాగా మానసిక ఒత్తిడి గురైపోతారు. సార్ నాకెందుకు వచ్చింది, ఎంత ఎర్లీ ఎందుకు వచ్చింది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే. 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళొకసారి గ్రహించండి. ఈ టైప్ లో ఫాలో అయితే మాత్రం 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీరింతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు విందాం. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ విశేషాలు తెలుసుకుంటూ

హిందూ సాంప్రదాయంలో ఏ పనిని చేపట్టినా, ఏ పూజ చేయదలుచుకున్నా ముందుగా ఆ వినాయకుడిని పూజించి ఆ పనిని, ఆ పూజను ప్రారంభిస్తాము. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని, కార్యసాధనలో విజయాన్ని చేకూరుస్తాడని మన ప్రగాఢ విశ్వాసం. భాద్రపద మాసం శుద్ధ చవితి రోజున

మనం వినాయక చవితిని జరుపుకుంటాం. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినాయకుడి ఆరాధనని మనం చూడొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎంతో ఇష్టంగా పవిత్రంగా ఆరాధించబడే దేవుడు వినాయకుడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా ఆయన పూజలందుకుంటాడు. ఈరోజు ప్రారంభమయ్యే పూజలు నవరాత్రులుగా 10-11 రోజుల్లో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

0: మరికొన్ని పండుగ విశేషాలు మాట్లాడుకునే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడి లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
7: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
8: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
9: జారీ చేయబడు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: చిన్ని కళ్ళు, పెద్ద చెవులు, బాణపొట్ట, ఏనుగుతుండం, ఈ లక్షణాలతో కనిపించే వినాయకుని ఈరోజు 21 రకాల ఔషధ గుణాలు కలిగిన పత్రాలతో పూజిస్తారు. ఈ లంబోదరుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాయసం, లడ్డూలు, పాల తాలికలతో లాంటి వంటకాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎంతో సర్వాంగ సుందరంగా గణేశుడు కొలువుంచే స్థలాల్ని, మండపాల్ని అలంకరిస్తారు. వాడవాడలా ఈ గణనాథుడు 10 రోజుల పాటు పూజలు అందుకుంటాడు. 11వ రోజున మట్టి వినాయకుల్ని ఊరేగింపుగా నీళ్లల్లో, నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేసే సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది.

0: ఇది ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపా లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి నిజామాబాద్.
0: ఫోన్ 0846225334.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: సిద్ధి బుద్ధి ప్రధాతగా, ఆటంకాల్ని తొలగించేవాడుగా తొలి పూజలు అందుకుంటాడు విఘ్నేశ్వరుడు. ఈ రోజున వినాయక చవితి కథను చదువుకోవడం, చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయన్న నమ్మకంతో చంద్రుణ్ణి చూడకుండా ఉండడం, పిండి వంటల్ని ఆరగించడం ఈ పండుగలో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. గణులలో ప్రథముడుగా, ప్రథమ గణాధిపతిగా కొలుచుకునే మన గజాననుడి అనుగ్రహ వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ పాట.

0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి బృందావన్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు అందించే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 37వ భాగం.
4: మేడం గారు, నేను భారతి బయట వెయిట్ చేస్తుంది కదా, లోనికి తీసుకొస్తాను మేడం.
5: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఇంతసేపు మాట్లాడలేదు, తను కూడా తన టెన్షన్స్ తనకుంటాయి. మామూలుగా చిన్న విషయానికే చాలా ఎమోషనల్ అయిపోతుంది భారతి. నేను చూసినంత వరకు తొందరగా తీసుకుని రండి, మాట్లాడదాము ప్రశాంతంగా. తనతో కూడా తన డౌట్స్ ని ఫస్ట్ క్లారిఫై చేద్దాం మనము. మీరు కూడా సాధ్యమైనంత వరకు వినటానికి ప్రయత్నం చేయండి తనతో పాటు. తను ఏదన్నా కూడా తన డౌట్ తను క్లారిఫై చేసుకోనివ్వండి.
4: అలాగే మేడం, తీసుకొస్తాను
5: తప్పకుండా.
6: ఏంటండి ఇంతసేపు మాట్లాడుతున్నారు ఏంటి మేడంతో?
4: ఇంతసేపు నాతో మాట్లాడలేదు, పక్కన ఇద్దరు పేషెంట్లు ఉన్నారు, వాళ్లకు చెప్పారు, నాకు చెప్పారు. అనుమానమా, కంగారా, భయం?
6: కాదండి, మనం ఫిజిషియన్ ని కలిసి వచ్చాం కదా. మేడం ఏమైనా చెప్పారా ఏంటి ఇంత టైం పట్టింది అని?
4: అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పారు, అంటే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందో నాకు చెప్పారు. అవి నువ్వు స్వతహాగా వింటే బాగుంటది కదా అని నిన్ను కూడా తీసుకొస్తానని పర్మిషన్ తీసుకున్నాను.
6: మీరు చెప్పారంటున్నారు కదా.
4: నాకు చెప్పారు కానీ నువ్వు వింటే బాగుంటది కదా.
6: మరి ఇద్దరు ఒకేసారి వెళ్లే వాళ్ళం కదా మేడం, టైం అంతా మీరు తీసుకుంటే ఇలా?
4: అది కూడా వాస్తవం అనుకో, ఇద్దరం కలిసి వెళ్తే కలిసి వచ్చేది. పర్వాలేదు, మేడం టైం ఇచ్చారు, లోనికి వెళ్ళి మేడం గారిని కలిసి మరి తనకి
6: ఇప్పుడు
4: రమ్మన్నారు, వెళ్దాం పద.
6: సరే
4: పద. మేడం భారతిని తీసుకొచ్చాను.
5: భారతి బాగున్నావా నాన్న?
6: బాగున్నాను మేడం.
5: కదలికలతో
6: మాట్లాడుతుంటే నాకేమో కంగారు వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని.
5: అట్లా ఏం లేదు భారతి, యాక్చువల్లీ వర్ధన్ గారు వచ్చారు లోపలికి. ఈ లోపల ఎమర్జెన్సీ అని నీ ముందు ఒక వీల్ చైర్ లో ఒక పేషెంట్ వచ్చింది కదా, తన్ని మాట్లాడటము, తన్ని చుట్టము సరిపోయింది. ఇంకా వచ్చిన మనిషి పక్కకు కూర్చున్నారు, ఇక మాట్లాడటం అవ్వలేదు నాన్న. సో అలా టైం అయిపోయింది. చెప్పు భారతి, ఎలా ఉన్నావు? నీకు కదలికలు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా?
6: కదలికలు అయితే తెలుస్తున్నాయి మేడం, బాగానే అనిపిస్తుంది. కానీ ఇదే బీపీ అన్నారు, దాని గురించే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది.
5: రైట్, ఏం లేదు భారతి. మామూలుగా మనము అంతకు ముందు ఒక 2 వారాల క్రితము ఒక టాబ్లెట్ పెట్టి ఉండే అది వేసుకుంటున్నావు. కాకపోతే ఇప్పుడు కొంచెము మనకి డయాస్టలీ అనేది అంటే కింద బ్లడ్ ప్రెషరు అది కంటిన్యూస్ గా 2-3 times 90 టచ్ అవటం వల్ల మళ్ళీ ఫిజిషియన్ ఒపీనియన్ రాయాల్సి వచ్చింది నేను. సో సారు ఎందుకైనా మంచిది, ఇప్పుడు 32 weeks కదా మనకి 32 వారాలు. సో అందుకని కొంచెము ఈ టైంలో మనకి బాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్ లో కొంచెము చేంజెస్ కానీ బ్లడ్ పరంగా కానీ సర్క్యులేషన్ పరంగా కానీ బీపీ పరంగా కానీ ఏది ఏమైనా కొంచెం చేంజెస్ అనేవి కొంచెం ఎక్కువ రీతిలో ఉంటాయి. కాబట్టి మనము కొంచెం సారు అడ్వైజ్ మనం తీసుకోవటము మంచిది. ఇంకొకటి సార్ ఇంకొక టాబ్లెట్ యాడ్ చేశారు. సో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రాశారు, ఇది బీపీ మాత్ర. సో ఇది రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. అండ్ కంగారు పడాల్సిందేం లేదు భారతి. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఫుడ్ ఇవి ఎలా తీసుకుంటున్నారో అలాగే రెగ్యులర్గా పొద్దున సాయంత్రం ఈ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకొని ఖచ్చితంగా డైట్ పాటించుకొని సరైన టైంకి నిద్ర అనేది మీరు పాటించుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు నాన్న.
6: మేడం డైట్ మీరు చెప్పిందే ఫాలో అవుతున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోమంటారా?
5: చేంజెస్ ఏం లేదు, బట్ సాధ్యమైనంత వరకు పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకోండి, కాకపోతే వేసవికాలంలో మనము చాలా మ్యాంగోస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము, మ్యాంగోస్ తినకుండా ఉండలేము. కాకపోతే ఏంటంటే ఈ మామిడి పండులో ఏమవుతుందంటే మనకి న్యాచురల్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ బీపీకి తోడు షుగర్స్ ఏమన్నా కొంచెము రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది భారతీయ గర్భిణీ స్త్రీలలో. సో మితంగా తీసుకోవాలి. రెగ్యులర్గా రోజు రెండు మూడు మామిడి పండ్లు తింటానంటే కుదరదు. కొంచెం అంటే రెండు రోజులకు ఒకసారి ఒక మామిడి పండు అట్లా తింటే సరిపోతుంది. వీటికన్నా మనకి కర్బూజా అంటే మస్క్ మెలను, వాటర్ మెలను, పుచ్చకాయి, తర్వాత నెక్స్ట్ సిట్రస్ ఆరెంజెస్ కానీ, దానిమ్మ కానీ, తర్వాత కీవీ ఫ్రూట్స్ కానీ, ఆల్బక్రా పళ్ళు, ఇవి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్రూట్స్ రెగ్యులర్గా ఖచ్చితంగా రోజు దినచర్యలో పెట్టుకోండి. ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి మీరు తీసుకునే డైట్లోనూ ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఉడకబెట్టిన బొబ్బర్లు కానీ, తొగరపప్పు కానీ, అంటే కందిపప్పుతో మనకి ఆకుకూరలు వేసుకుంటాం, కాయగూరలు వేసుకుంటాం. సో అలాగా పప్పు కర్రీ ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఉడకబెట్టిన చెరగలు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉడకబెట్టిన పల్లీలు, తర్వాత బాయిల్డ్ ఎగ్, వీటన్నిటిలో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే గ్లాసులో తీసుకున్నట్లయితే 10 నుంచి 12 గ్లాసులు తీసుకోండి. లేదా మినిమం మనకి ఎంత కాదన్నా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే ఈ వేసవిలో ఆవకాయ పచ్చడి ఉంటుంది. సో ఈ పచ్చడి అనేది అవాయిడ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే వీటిలో మనం పచ్చడి నిల్వ ఉండటానికి ఎక్కువగా ఉప్పు అనేది వాడతాము. సరైన ఉప్పు, ఆవపిండి, నూనె ఈ మూడు ఉంటేనే కదా మనకి పచ్చళ్ళు అనేవి ప్రాపర్గా తయారవుతాయి. కానీ ఈ పచ్చళ్ళకి మీరు దూరంగా ఉండాలి.
6: ఒక్కసారి కొంచెం అలా తినొచ్చు అంటారా?
5: అంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది నాన్న. ఎందుకంటే ఒక్క 1/2 స్పూన్ పచ్చడి వేసుకున్నా మనము వారానికి సరిపడా ఉప్పు కడుపులో మింగినట్టే లెక్క.
6: అమ్మో,
5: అందుకని మనము అవి అవాయిడ్ చేయాలి. కాకపోతే ఛాయ్ అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం కానీ కొంచెం పీకుతూ ఉంటుంది. ఆ కాఫీ, టీ అవాయిడ్ చేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము, కావాలనుకున్నప్పుడు మనం కుక్ చేసుకొని తింటాము, అలాంటి ఫుడ్స్ మనము అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ అస్సలు
6: తీసుకోవద్దు.
5: వడియాలని, పాపడ్స్ అని, స్పైసీ ఇలాంటివి ఏవి తీసుకోవడానికి వీల్లేదు భారతి.
6: అయితే మేడం, మీరు పప్పులు, నానబెట్టిన శనగలు అవి తినమన్నారు కదా, అవి తిన్నప్పుడు కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, డైజెషన్ సరిగా అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది.
5: అంటే వాటిలో ఏంటంటే మనము మితంగా తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోండి, వాకింగ్ చేయండి. రెండవది ఏంటంటే మనం టైం స్కెడ్యూల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనము డిన్నర్ అయినా సరే 8 గంటల వరకు స్టాప్ చేసుకుంటే మంచిది భారతి. సాధ్యమైనంత వరకు ఏంటంటే చాలా వరకు పనుల్లో నిమగ్నమై మనము ఏం చేస్తూ ఉంటామంటే లైట్ ఫుడ్ అయినా తీసుకుందాం ఏమవుతుందిలే అని 9 గంటలకి 10 గంటలకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అవి అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు మీ ఫుడ్ పాలతో సహా, అంటే మనం నైట్ కూడా మిల్క్ తీసుకోమని చెప్తాం కదా, దాంతో సహా మీరు ఖచ్చితంగా మీరు 8-8:30 మాక్సిమం క్లోజ్ చేసుకుంటే మంచిది.
6: మాక్సిమం మీరు చెప్పింది ఫాలో అవుతున్నాను మేడం, కానీ మిడ్ నైట్ మళ్ళీ నాకు కొంచెం ఆకలి ఇస్తుంది, అప్పుడు ఏం చేయమంటారు?
5: వాటర్ తీసుకోవాలి భారతి. సాధ్యమైనంత వరకు మనము లేట్ నైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అరుగుదల అనేది ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇండైజెషన్ వల్ల, అరుగుదల లేకపోవటం వల్ల మన బయాలజికల్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్స్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఆకలి అవుతుందని 11-12 గంటలకి తింటాం, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు 6:30-7 కాకుండా 8:30-9 లెగవటం, బ్రేక్ఫాస్ట్ 10:30-11 చేయటం, లంచ్ 3 చేయటం. సో ఒక్కసారి మనము దానికి అలవాటు పడితే ఆ నెక్స్ట్ డే దినచర్య అంతా కూడా మనకి
6: డిస్టర్బ్ అయిపోతుంది.
5: నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం యాక్టివ్గా కూడా ఉండము. ఇవన్నీ మనం కోరి తెచ్చుకున్న కష్టాలు కదా.
6: అవును మేడం. అయితే మీరు వాకింగ్ చేయమన్నారు కదా, ఈవినింగ్ టైమ్స్లో ఈయన వచ్చాక కాసేపు వాకింగ్ చేస్తున్నాను, కానీ ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
5: ఒక 10 మినిట్స్ వాక్ చేయటం, 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవటము చేస్తే మంచిది. ఎందుకంటే
6: బ్రేక్ ఇస్తూ చేయమంటారు?
5: ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లైఫ్

0: పోస్చర్ అనేది చాలా ముఖ్యం గర్భిణీ స్త్రీలో. అందులో కొంచెం మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, బరువు పెరిగారు, బీపీ మాత్రలు వాడుతున్నారు, మధ్యాహ్నం పూట మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నాప్ లాగా వేయండి, కానీ సాధ్యమైనంత వరకు ఎడం పక్క తిరిగి పడుకోవటం అంత దాకా పోవద్దు. తర్వాత కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే కూల్ వాటరు, తర్వాత ఫ్రిడ్జ్ లో వాటరు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి.
1: అవి అన్ని ఫాలో అవుతున్నాను మేడం. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ సరిపోతాయి అంటారా?
0: ఈ టాబ్లెట్స్ సరిపోతుంది భారతి.
1: ఇప్పుడు మళ్ళీ చెక్అప్ కి ఎప్పుడు రమ్మంటారు?
0: మళ్ళీ ఒక 1 వీక్ కి రండి భారతి.
1: మేడం మరి సార్ మళ్ళీ కొత్త టాబ్లెట్ యాడ్ చేశారు కదా, దీనివల్ల ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మధ్యలో రమ్మంటారా?
0: ఇది చాలా మంచి ప్రశ్న భారతి నువ్వు అడిగింది. ఎప్పుడైతే బీపీ మాత్రలు వాడుతూ ఉన్నామో ఖచ్చితంగా బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి పొద్దున సాయంత్రం. బీపీ గనక 130/90 వచ్చింది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ బీపీ 130/90, 130/90 లేదా 140/90 ఉంటే ఇమీడియట్ గా రావాలి. మీరు కాళ్ళ కింద ఎత్తుపెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ బీపీ చూసుకుంటూ రెగ్యులర్ గా డైట్ పాటిస్తూ ఉండి కూడా మీకు ఒకవేళ బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, బీపీ పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, తలనొస్తున్నా, చిరాకుగా ఉన్నా, కళ్ళు బూదర బూదరగా అనిపిస్తున్నా, స్థిరంగా పొట్ట నొప్పి, మరి ముఖ్యంగా పైకడుపు దగ్గర నొప్పి అనిపిస్తున్నా, కదలికలు తక్కువ అనిపిస్తున్నా, దమ్ము దమ్ము ఆయాసం అట్లా అనిపిస్తున్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా, ఇవి ఏవి అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా తొందరగా హాస్పిటల్కి మాత్రం వచ్చేయండి.
2: అలాగే మేడం, తీసుకొస్తాను ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా.
0: యా, సో అందుకే బీపీ మాత్రలు రెగ్యులర్ గా వాడుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, వాకింగ్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి. నేను చెప్పిన విధంగా ఏవైనా వీటిని వార్నింగ్ సైన్స్ అంటాం మనం. సో ఇవి ఏమాత్రం మీకు అనిపించినా కనిపించినా ఫీల్ అయినా తొందరగా వచ్చేయండి.
2: అలాగే మేడం,
1: రైట్
2: వెళ్ళొస్తాం మేడం.
0: రైట్ వర్ధన్ గారు, జాగ్రత్త భారతి, కదలికల మీద దృష్టి ఉంచుకోండి, జాగ్రత్త. మళ్ళీ వారం తర్వాత చూస్తాను.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 37వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్. పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా? ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 గా వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: scripted history by becoming the first Indian male recurve archer to win gold at the World Cup final, edging Japan's Nakanishi Jr. in a thrilling shoot-off at Saltillo in Mexico. The 25-year-old world number 10 army man produced a dominant run, powering through the quarterfinals and semifinals before overcoming world number 20 Nakanishi 6-5 in a hard-fought five-setter. He also ended a 16-year wait for an Indian male recurve archer to win a medal in this prestigious event. India produced a commanding all-round performance to defeat Sri Lanka by 72 runs in the Women's Asia Cup 2026 final in Dubai last night, securing a record-extending 8th Asia Cup title. The victory also helped India avenge their defeat to Sri Lanka in the 2024 final. It was India's 6th win over Sri Lanka in an Asia Cup final across the ODI and T20 formats, including the 2004 edition, when India defeated Sri Lanka 5-0 in the two-team tournament. India first posted a formidable 183 for 5 after opener Shefali Verma and Smriti Mandhana produced a record-breaking 129-run partnership. The bowlers then completed the job by dismissing Sri Lanka for 111 in 19.4 overs, with Sri Charani taking 4 wickets and Deepti Sharma claiming 3. Shefali Verma was declared player of the match. President Draupadi Murmu has congratulated all the members of Team India on winning Women's T20 Asia Cup Championship 2026. Germany's Alexander Zverev has won men's singles title of US Open tennis, beating American Ben Shelton 6-3, 7-6, 5-7, 6-2 in New York last night. This marks Alexander Zverev's second major title of 2026 following his French Open victory in June. Ben Shelton's loss keeps the 23-year-old Grand Slam title drought alive for American men, though he became the first black American man to make it to the US Open final since Arthur Ashe in 1972. In our bilingual live phone-in program, Public Speak Tonight, at 9:30 p.m., we will bring an insightful discussion on nutrition and early stimulation for childhood development with Dr. Richa Pandey, nutrition specialist, UNICEF India, and Dr. Surendra Singh Bisht, head of pediatrics and neonatology department, Swami Dayanand Hospital, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-231-0481 and 011-231-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 928-909-4044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have widely covered Prime Minister Modi seeking wider Global South role for BRICS as he holds key 15 bilateral meetings and numerous pull-aside meetings on BRICS sidelines. The Statesman headline says, two big takeaways for India, joint declaration and successful Modi-Xi meeting. Modi flags weaponization of tech critical minerals, headlines Hindustan Times. Delhi declaration adopted by BRICS members backs sovereign Palestinian state, cites the Economic Times. As Modi pitches for startup fund and incubator network, Russia proposes new insurance mechanism and grain market, writes Financial Express. Quoting the Union Home Minister, the Indian Express states 21 NDA rule states to introduce UCC by 2029. And finally, Indian hockey extends Asian dominance with the men's and women's teams defending their twin junior titles and securing qualification for the Junior World Cup, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi thanks BRICS leaders for making Delhi summit productive and outcome-oriented. Union Home Minister Amit Shah says BJP-led NDA governments in 21 states will introduce uniform civil code before 2029. Festival of Ganesh Chaturthi being celebrated across the country today with great devotion. Hindi Divas being celebrated today. Raj Bhasha Awards for 2025-26 to be presented at Mumbai Conference. India condemns attack on merchant vessel off Oman coast. 13 Indian crew members rescued. Dheeraj Bomma Devra scripts history by becoming first Indian male recurve archer to win gold medal at World Cup final in Mexico. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി നിസാമാബാദ് കേന്ദ്രം. സൺറൈസ് സൂപ്പർ സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ നിസാമാബാദ് വാരി പ്രായോജിത കാര്യക്രമം. ഇപ്പോൾ ഇందులో థైరాయిడ్, షుగర్, హార్మోనల్ సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విజయ్ ధన్పాల్ గారు ఇచ్చే సలహాలు, సూచనలు వింటారు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం సార్.
4: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులైనటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, కొంచెం వివరిస్తారా?
5: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికీ చాలా మంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలా మందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలా మంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్ గా, అంటే పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకి కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్ గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతుందండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతాయంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పెయ్యి పైన ప్రభావం పడి షుగర్స్ ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటా ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలా మంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్ని ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం టాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతాయి అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లో కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం, మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరిదొకరిని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర, ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదన్నా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించడం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేది సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే టాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
4: డయాబెటీస్ గురించి చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
5: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు, సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకు ఏమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒకరోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయి తత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దానికి తగ్గట్టు అలవాటు అయిపోతుంది. అందుకే చాలా మందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం ముఖ్యంగా, షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటే బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలా మంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలా మంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయినా అన్న తర్వాతనే చాలా మందికి డౌట్ వస్తున్నారు, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము ఇలాంటి సమస్యలు కూడా చాలా మందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దాహం ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్ సమస్య లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే లేకుంటే లావుగా ఉంటే లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరం ఒక్కసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగర్, తిన్న తర్వాత షుగర్ 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్ట్. సో ఈ చిన్న చిన్న టెస్ట్లు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగర్ వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటూ. అందుకే సంవత్సరం ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
4: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
3: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
6: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
3: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
6: సంప్రదించండి
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 8019999990.
4: ఇక మనము ఇంకో అంశం ఏమనుకున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలామంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
5: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి, అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతాయి శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకుండా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్యి అంతా ఉబ్బిపోవడము లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసట కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే రొడ్డికి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ్బ కొట్టడం, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరు అనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు, అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్. అంటే చాలా మందికి అది ఒక అపోహ అన్నట్టు, అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలా మంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు, అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినదంటాం, కానీ పచ్చి ఎవరైనా తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తిన తినచ్చు, కాలీఫ్లవర్ అనేది తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా టాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు. ఏమైనా టీ కాఫీ తేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ టాబ్లెట్ అనేది

0: క్వాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 8019999990.
2: థైరాయిడ్ చాలా మందికి హైపోథైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపోథైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్కకు పెట్టాలంట.
3: అంతేనండి.
2: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఉపకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఉపకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించి.
3: ఉపకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లేగ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు. అది ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోన్ కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్ ఇవి ఏదైనా కానివ్వండి, ఇవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చిందన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతాను అని చాలామంది అకపోతున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాము అంటే కనీసం 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు పచ్చికూరగాయలు తిన్నాం అనుకోండి, తినే ముందు ఒక దోసకాయనో మొలకలో ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుండా 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు. అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం. ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పడదు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఊబకాయం తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
2: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
0: మీరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీ రంజని. ముందుగా వినండి
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేవింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

దేవుళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: అవకాశాలకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: సినీరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి బలాదూరు. ఈ చిత్రం కోసం కారుణ్య పాడిన పాట.

0: ఖాతాదారులకు, సేవింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: శ్రోతలు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి శృతిలేయులు, ఈ చిత్రంలోని పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హృదయ రాగాలు కార్యక్రమంలో మొదటి పాటగా విందాం శ్రీ వినాయక విజయం. ఈ చిత్రంలో నుంచి ఎవరయ్యా అనే పాటని మాకోసం ప్రసారం చేయండి అంటూ శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, ఇంకా సాయి, చరణ్, బృంద వీరంతా కూడా ఈ పాటని మాకోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో మొదటి పాటగా ఈ పాట విందాం.

0: కార్యక్రమం లేపుడు చిన్న విరామం తీసుకుందాం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 9032323258. డాక్టర్ బలరామ్ జాదవ్,
4: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్,
4: సెల్ 7799090505.
2: డైమండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్ లకు,
2: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షేటింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
2: డైమండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కల్లవాడి, నిజామాబాద్,
4: సెల్ 9912317190.
6: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
7: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
6: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
7: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
6: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
7: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
8: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జై చిరంజీవ. ఈ చిత్రంలో నుంచి పాటని మాకోసం ప్రసారం చేయండి అంటే రిక్వెస్ట్ పంపించారు వీరు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి రిక్వెస్ట్ మీద ఈ పాట.

0: హృదయరాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమాలు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేవింగ్ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను

0: చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
0: వస్తాం.
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో అమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
8: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కూలీ నెంబర్ 1. ఈ చిత్రంలో నుంచి పాటను వినిపించండి అంటూ చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. వారందరి రిక్వెస్ట్ మీద ఈ పాట ఇప్పుడు విందాం. ముందుగా వీరు మేడ్చల్ జిల్లా కీసర్ మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి, మహాలక్ష్మి మాధవి, బండరావిరాల లక్ష్మి, వరలక్ష్మి, ఇంకా జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు, గౌడ్, రావులమ్మ వీరు ఇంకా ఇదే పాటను మాకోసం కూడా ప్రసారం చేయండి అంటూ కొండల్వాడి నుంచి, నాందేడ్ జిల్లా నుంచి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత ఇంకా ఇదే పాటను మాకోసం కూడా ప్రసారం చేయండి మా రిక్వెస్ట్ అంటూ వీరు జగిత్యాల జిల్లా వెల్లుల నుంచి లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, ఇంకా పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక వీరంతా ఈ పాటని కోరుతున్నారు. అలాగే మరికొంతమంది శ్రోతలు ఇదే పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్రప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరంతా కోరుతున్న పాట ఇప్పుడు

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ స్టాలిన్ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా గుమాస్తా కాలనీ నుంచి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరంతా రిక్వెస్ట్ పంపిస్తున్నారు. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు పేరు ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ నుంచి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, ఇంకా వివేక్ చారి వీరంతా సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించాడు. మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ మీరు అడిగిన పాటని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. మీరు ఎంజాయ్ చేయండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మాకోసం పాటను వినిపించండి అంటూ చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరంతా రిక్వెస్ట్ పంపించారు. వీరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు మూడు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. కియాటి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇది. కార్యక్రమంలో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఈ చిత్రం కోసం పాటను వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రియాన్స్, లక్కీ రిక్వెస్ట్ను పంపించారు. వారంతా కోరుతున్న పాట ఇప్పుడు వినేద్దాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దేవుళ్ళు ఈ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అమృతపూర్ నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ రిక్వెస్ట్ పంపించారు. అలాగే కార్యక్రమ సిబ్బంది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు దేవుళ్ళు సినిమా నుంచి ప్రసారం చేయండి పాటని అంటూ వీరు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట, నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ పంపించగా ఇదే పాటను కోరుతున్న వారు, మీ అన్ని కార్యక్రమాలు వింటున్నాం, చాలా బాగుంటున్నాయి, అలాగే మీ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు అంటూ వీళ్ళు సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటని ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరంతా కోరుతున్న దేవుళ్ళ చిత్రంలోని పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రియాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 7:30 వినవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు వినవచ్చు. అలాగే ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. కార్యక్రమంలో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం 7:30 వినవచ్చు. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మోతిబిందు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాల సమస్యల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7:30 వినవచ్చు. గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో waters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో చివరిగా భారతీయుడు చిత్రంలో నుంచి పాటను విందాం. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ వరంగల్ జిల్లా ఉరుసు గ్రామం నుంచి చేరాల రాంబాబు, చేరాల చంద్రకళ, చేరాల పవన్ రాజ్, చేరాల గణేష్, ఇంకా రాంబాబు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో చివరి పాటగా ఈ పాట విందాం.

హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఘనమైన గణనాథుడు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం మరియు సహకారం శ్రీమతి డి వరలక్ష్మి గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. వినండి ఘనమైన గణనాథుడు ప్రత్యేక కార్యక్రమం. అభిమాన శ్రోతలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు వినిపిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సకల గణాలకు అధిపతి అయిన విఘ్నరాజుని జన్మదినోత్సవమే ఈ వినాయక చవితి సంబురం. భాద్రపద శుద్ధ చవితి రోజున మన ఇళ్లల్లో మరియు వీధుల్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేస్తాము. 9 రోజులు ఘనమైన పూజలు అందుకున్న ఆ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తాము. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మొదటి పూజలు అందుకునే దేవదేవుడు ఊరు వాడా కొలువై ఉండ్రాళ్లు స్వీకరించే బొజ్జగణపయ్య వ్యక్తిలో ధైర్యాన్ని, సమూహంలో స్ఫూర్తిని నింపే ఏకదంతుడు. తన భక్తుల మొర ఆలకించి ఆశీర్వదించేందుకు మండపాల్లోకి విచ్చేస్తున్నాడు.

గణపతి మంగళాకారుడు. లోకాలను పీడించే దుష్ట రాక్షస శక్తులను రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి ఆయనను సృష్టించారు. దేహాన్ని ఆ జగన్మాత ఇస్తే శిరస్సును పరమేశ్వరుడు ప్రసాదించగా అవతరించిన కారణజన్ముడు గణనాథుడు. ఆయన ప్రథమ గణాలకు అధిపతి. సకల సద్గుణ రూపం ఆయనది. విశ్వమంతటినీ ఆదేశించగల నాయకుడు. లోకంలో సామరస్య భావానికి అంకురార్పణ చేసిన చైతన్య ప్రధాత. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు ఆ వక్రతుండు. సమస్త విద్యలకు, కళలకు ఆదిమూలమైన ఆచార్యుడు గణేశుడు.

భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే వినాయక చవితి హిందువులకు ప్రీతికరమైన పండుగ. ఈరోజు వినాయక జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని మరికొన్ని పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పార్వతీదేవి నలుగుపిండితో ఓ ప్రతిమను చేసి ప్రాణం పోసిందని, ద్వారరక్షణగా ఆయనను నియమిస్తే పరమేశ్వరుడిని అడ్డగించటంతో శివుడు ఉగ్రరూపుడై తలను నరికివేశాడని, తరువాత ఏనుగు తలను అమర్చారు అనేది మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన కథ.

విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు. వినాయకుడు అంటే సర్వస్వతంత్రుడు, నాయకుడు అని అర్థం. గణపతి అంటే ప్రథమ గణాలకు ప్రధాని. గజముఖుడు అంటే జ్ఞాన మోక్షాలు ఇచ్చేవాడు అని అర్థం. ఏకదంతుడు అంటే అద్వైత సిద్ధాంతానికి ప్రతీక. లంబోదరుడు అంటే బ్రహ్మాండమంత బొజ్జగలవాడు అని అర్థం. మోదకహస్తుడు అంటే జ్ఞాన పరిపూర్ణుడు. మూషిక వాహనుడు అజ్ఞాన చపలత్వాన్ని అణిచేవాడు అని అర్థం. ఇలా అనేక నామాలతో భక్తులను అలరిస్తాడు, అనుగ్రహిస్తాడు ఆ గణపయ్య.

వినాయకుడి తత్వం అంటే కేవలం విగ్రహ పూజకు సంబంధించినది మాత్రమే కాదు, అది ఒక ఉన్నతమైన జీవన వేదాంతం, సృష్టి రహస్యం. ఆయన రూపం జ్ఞానానికి, విచక్షణకు మరియు పరిపూర్ణతకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ రూపం వెనుకున్న నిగూఢ అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. ఏనుగు తల జ్ఞానం, మేధస్సు, అవగాహనకు సంకేతం. పెద్ద చెవులు అందరి మాటలను వినాలని, అన్ని సమస్యలను శ్రద్ధగా ఆలకించాలి అని సూచిస్తాయి. చిన్న నోరు వీలైనంత తక్కువగా మాట్లాడాలని, మితభాషితం ఎంతో మేలు అని నేర్పుతుంది. చిన్ని కళ్ళు ఏకాగ్రత, నిశిత పరిశీలన మరియు లక్ష్యంపై పూర్తి దృష్టి ఉండాలనే తత్వాన్ని తెలియజేస్తాయి. ఏకదంతం త్యాగానికి, పట్టుదలకు మరియు ద్వంద్వ భావాలను దాటి ఏకత్వాన్ని సాధించటానికి గుర్తు. పెద్ద పొట్ట జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించి జీర్ణించుకోవాలి అని చెబుతుంది. తొండం పరిస్థితులకు తగినట్లుగా సర్దుకుపోయే తత్వాన్ని మరియు మంచి చెడులను బేరీజు వేసే నేర్పరితనాన్ని సూచిస్తుంది. ఎలుక వాహనం మన కోరికలు, చంచలమైన మనస్సుకు ప్రతీక. ఆ కోరికలపై అజమాయిషీ కలిగి ఉండాలని ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు వినాయకుడు. ఆధ్యాత్మిక సాధన ద్వారా లభించే ఆనందం, అంతరంగ మాధుర్యం మరియు మోక్షానికి ప్రతీకగా మోదకాలను కలిగి ఉంటాడు వినాయకుడు. ఆయన ఆహార్యంలో ఇంత ఆంతర్యం దాగి ఉంది.

వినాయక చవితి పూజలో మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలి అని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి పండుగ పర్యావరణ హితంగా జరుపుకోవటం ఎంతో ముఖ్యం. సహజమైన ఒండ్రు మట్టి

0: లేదా నల్లమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని పూజించటం అత్యంత పవిత్రమైనది. వినాయక విగ్రహం కూర్చుని ఉండి తొండం ఎడమవైపుకు తిరిగి ఉన్న ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంట్లో ప్రశాంతత కలిగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెబుతారు. వినాయకుని పూజలో విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా, ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా పట్టించుకోడు. కాని గరిక పూజ చేయకపోతే మాత్రం పసిబిడ్డలా చిన్నబుచ్చుకుంటాడు వినాయకుడు. అలాగే వినాయక చవితి పూజకు వాడే 21 రకాల పత్రి కేవలం పూజ కోసమే కాదు, అవి పర్యావరణానికి, మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఔషధ గనులు అని చెప్పవచ్చు. వినాయక చవితి రోజు ఆ గణనాథుడిని ఎలా పూజించాలి, ఎలా సేవించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆ వివరాలు మనకు తెలియజేస్తున్నారు పశుపతి శర్మగారు. వినండి.
1: శ్రీ గణేశాయ నమః. మత్తతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ధార్మిక ఆస్తిక మహాజనులు, ఆకాశవాణి ద్వారా మనమందరము వినాయక చవితి గురించి కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీ పరమేశ్వరుల యొక్క తనయుడు మహాగణపతి దేవుడు, అతని యొక్క జన్మదినము, అతడు విజయాన్ని పొందినటువంటి రోజు కూడాను ఈ వినాయక చవితియే. ఈ రోజున గణపతి దేవుని యొక్క ఆరాధన చాలా గొప్పది. మన భారతదేశంలో, కేవలం భారతదేశంలోనే కాదండి, యావత్ ప్రపంచంలో కూడాను, అండపిండాది బ్రహ్మాండాది లోకాల్లో కూడాను ఈ గణపతి దేవుణ్ణి తప్పకుండా ఈ వినాయక చవితి రోజున ఆరాధన చేస్తూ ఉంటారు. గణములన్నింటికీ అధిపతి గణపతి. గణములు అంటే దేవతాగణములు, యక్షగణములు, కిన్నర గణములు, కింపురుష గణములు, మానవ గణములు, వృక్షగణములు, పశుగణములు, జంతుగణములు, అనేకమైనటువంటి గణములున్నాయి. ఇట్లాంటి గణములన్నింటికి కూడాను అధిపతి మహాగణపతి. ఈ రోజున వినాయకుణ్ణి పూజేస్తే అన్ని విధాలుగా మనకు మంచి జరుగుతుంది. అసలు ఈ గణపతి దేవుణ్ణి ఎట్లా పూజించాలి? ప్రకృతిలో నుంచి ఎన్నెన్నో విశేషమైనటువంటి వస్తువులు భగవంతుడు మనకు ప్రసాదించినాడు. లెక్క ప్రకారంగా మానవుడి యొక్క జన్మ పరమ పవిత్రమైంది. ఇట్లాంటి పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మ ద్వారా ముక్తిని పొందడానికి అనేకమైనటువంటి మార్గాలున్నాయి. కాబట్టి మనం విశేషించి ఈ రోజున గణపతి దేవుణ్ణి ప్రతిష్టాపన చేసుకోబోతున్నాము. దీనికి గాను ఉదయాన్నే లేచి ఒక చక్కటి చోట అలికి దానిపైన పంచరంగవల్లులతోని ముగ్గులను ఏర్పరచి దానిపైన సహజమైనటువంటి పత్రములను, 21 ఆకులతో తయారు చేయబడ్డటువంటి ఆకులను ఒక దగ్గర సమకూర్చి దానిపైన కాస్త ఇసుక వేసి దానిపైన సహజమైనటువంటి విస్తరి వేసి విస్తరిపైన బియ్యం పోయాలి. బియ్యం పోసి దానిపైన గణపతి దేవుని కూర్చోబెట్టాలి. ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి గణపతిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడాను మట్టితో చేసినటువంటి గణపతిని తీసుకొని రండి. ఆ మట్టితో తీసుకొని వచ్చినటువంటి గణపతి యొక్క ఆరాధన చేస్తే విశేషం. ఎందుకంటే మృత్తికలో పుట్టింది మళ్ళీ మృత్తికలో కలిసిపోవాలి. అదే ప్యాస్టర్ ఆఫ్ పాలిస్ వస్తువుతో తయారు చేయబడేటువంటి ఏ గణపతి విగ్రహం అయితే ఉందో అది నీళ్లలో కరగడానికి చాలా రోజులు పడుతుంది. కొన్ని గణపతులు అయితే ఇప్పటికీ చూస్తున్నాను నేను, చాలా స్థలాల్లో ఇంకా పైకి తేలే కనిపిస్తున్నాయి. కాబట్టి మనవంతు ప్రయత్నంగా మనం ప్రకృతి సిద్ధమైనటువంటి మట్టి గణపతిని తీసుకుని వచ్చి ఆ గణపతిని స్థాపన చేసి గణపతికి షోడశోపచారాల పూజ చేయాలి. 16 రకాల ఉపచారాలతో పూజ చేసి స్వామికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్లు, 21 రకముల పత్రములు, అంటే ప్రకృతి ఆరాధననే గణపతి యొక్క ఆరాధన. మన చెట్లు సహజంగా కనిపిస్తున్నాయి, వర్షం బాగా పడ్డది, నానా రకములైనటువంటి ఆకులు మనకు దొరుకుతూ ఉన్నాయి, మనకు అద్భుతమైనటువంటి ఆకులు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఇట్లాంటి పత్రముల చేత 21 నామాలు, 108 నామాలు, 1000 నామాలు, ఆ నామాల చేత ఆరాధన చెయ్యాలి. గణపతి దేవుణ్ణి ఆర్భాటంగా తీసుకుని వస్తున్నారు, భగవంతుని భజన చేసుకుంటారండి, భగవంతుడు సంతోషపడతాడు. సమాజం వాళ్ళందరూ ఏ విధంగా భక్తిగా దేవుణ్ణి తీసుకుని వచ్చి కూర్చున్నబెడుతున్నారో అదే పద్ధతి ప్రకారంగా ఆ దేవుడికి తగిన విధంగా ఆరాధన పూజ 10 రోజులు కూర్చున్నబెట్టుకుంటున్నాం. మరి ఆ 10 రోజులు కూర్చున్నబెట్టేటువంటి గణపతిని ఒక క్రమమైన పద్ధతితో కూర్చున్నబెట్టి పూజ చేయండి. పూజ చేసి ఆ దేవుడి యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలి మనం. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటే చదువు వస్తుంది, ధనం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, సంతానం వస్తుంది, పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. మనం ఏ విధంగా జీవించానో భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా మీరు నియమంగా ప్రతిరోజు గణపతి యొక్క 1000 నామాలే కానీ, గణపతి యొక్క 108 నామాలే కానీ, గణపతి యొక్క 16 నామాలే కానీ ఆ భగవంతుని యొక్క ఆరాధనతో మీరు చేస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. గొప్పనేటువంటి పండుగను మనం చేసుకుంటూ ఉన్నాము. ఏ విధమైనటువంటి అల్లర్లు కాకుండా ప్రేమతో భక్తితో దేవుణ్ణి ఆరాధించండి, మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. అందరూ చల్లగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఆకాశవాణి ద్వారా మనం ఈ విషయాలన్నీ వింటూ ఉన్నాము. ఆ భగవంతుడు అందరికీ చల్లగా కాపాడుతాడు. జై గణేష, జై జై గణేష.

వినాయకుడు అంటేనే ప్రకృతి స్వరూపుడు. పర్యావరణాన్ని కాపాడుతూ పండుగను జరుపుకోవటమే మనం ఆ దేవుడికి చూపే నిజమైన భక్తి. పండుగలు సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా మనం తీసుకోవాల్సిన తరుణమిది. సునిశితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఒక మహోన్నత లక్ష్యం దాగి ఉంటుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించటం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి కారణమయ్యి ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యత ఇద్దాం. వివిధ రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. మట్టి గణపతినే పూజిస్తాం అనే గట్టి సంకల్పాన్ని తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ. తెలిసి తెలియక ఒకరిని చూసి మరొకరు, ఏటికి ఏడు విగ్రహాల సైజుని పెంచుతూ పోతున్నాం, గణపతి రూపాన్ని మార్చేస్తున్నాం. రోడ్లన్నీ మూసుకుపోయేలా అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి సామాన్య జనజీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్నాం. గణపతి స్వతహాగా ఆనందస్వరూపుడు. ఆ రూపాన్ని చూడగానే మనసుకు హాయి అనిపిస్తుంది, ఒత్తిడి దూరమవుతుంది, కోపతాపాలు మాయమైపోతాయి. అలాంటి దివ్యమంగళ రూపాన్ని మనం ఎన్నో వింత వింత ఆకారాలలో చూస్తున్నాం నేడు.

అసలు వినాయక ఉత్సవాలు మన దేశంలో ఎలా మొదలయ్యాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర్య సమరంలో ఐక్యతా శక్తి కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయటానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1893లో గణేష్ ఉత్సవాలను బహిరంగ జాతీయ పండుగగా మార్చారు. ఇది కుల మతాలకు అతీతంగా భారతీయులందరినీ స్వాతంత్ర్య కాంక్ష వైపు నడిపించింది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన భక్తి, జాతీయ భావన వ్యక్తమవుతాయి. వినాయకుడు కేవలం ఒక దైవం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన వారసత్వానికి, ఐక్యతకు మరియు స్వేచ్ఛా పోరాట పటిమకు సజీవ సాక్ష్యం. ఐక్యత కోసం ఏర్పాటు చేసుకున్న ఈ ఉత్సవాలు ప్రస్తుతం దారితప్పుతున్నాయి. వీధికో మండపం ఏర్పాటు చేసి ఎవరికి వారు వేరైపోతున్నారు. అందరం ఐక్యంగా ఒక్కదగ్గర చేరి గణపతి నవరాత్రులు ఘనంగా భక్తి శ్రద్ధలతో వినసొంపైన భక్తి గీతాలతో కనువిందు చేసే ప్రకృతిలోని పచ్చని ఆకులతో రంగురంగుల పువ్వులతో ఆ గణనాథుణ్ణి సేవించుకుందాం మనసారా.

భగవంతుని పూజకు భక్తి ప్రధానం. భక్తి లేకుండా బంగారు విగ్రహాన్ని పూజించినా కూడా ఫలితముండదు. త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో చిన్న వినాయకుడిని పూజించినా ఆ భగవంతుడు కరుణిస్తాడు. అంతేకాని ఆర్భాటాలకు, గొప్పలకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి తరువాత నిమజ్జనం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంత భక్తితో దేవుణ్ణి పూజిస్తున్నామో ముఖ్యం కాని, ఎంత ఆడంబరంగా చేస్తున్నామో అన్నది ముఖ్యం కాదు కదా. దేవునికి ఓ ప్రత్యేకమైన రూపమంటూ ఉండదు. మన చుట్టూ ఉండే ప్రకృతి దైవస్వరూపం. కనిపించే ప్రకృతిని నాశనం చేస్తూ ప్రత్యక్షంగా కనబడని దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ప్రయోజనమూ లేదు. అలాంటి పూజను భగవంతుడు కూడా మెచ్చడు. ప్రకృతిని దైవంగా భావిస్తూ మనం కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్రకృతిలోని దైవత్వాన్ని అంగీకరిద్దాం. ఏ పనైనా ప్రారంభిస్తున్నప్పుడు తొలుత అవిఘ్నమనుచు స్మరించుకుంటే చాలు, ఆయన అనుగ్రహం మనపైన ఉంటుంది. అందుకే మనం ఏ పని ప్రారంభించినా మొదటిగా పూజించేది ఆ వినాయకుడినే. ఆ దేవదేవుడు వినాయక స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వినాయక చవితి పండుగ సందర్భంగా మీరింతవరకు ఘనమైన గణనాథుడు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం మరియు సహకారం శ్రీమతి డి వరలక్ష్మి గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటాయి.

0: మధురిమ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, మిక్కీ జే మేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యలగందల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, చక్రపాణి, లక్ష్మీ, కర్నూల్ లిక్స్టిక్ నుండి, మురహరి యశోద, జానకి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి, అలాగే కోనసీమ జిల్లా మోరీపలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీరామ హరీష్, అరుణ్ అజయ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్లో సమయం 10:37 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట భగవంత్ కేసరి చిత్రం కోసం కరీముల్లా మనీష్ పాడిన పాట కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఏసేస్తామని సంగీతం. వరంగల్ కాశీబుగ్గా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భవిక, శివకృష్ణ, దీప్తి, అంజనే, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మాధవి ఆంజనేయులు బుదాన్పోచంపల్లి నుండి, సాయి చరణ్ వైష్ణవి, సాయి కిరణ్, విజయలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నిజామాబాద్ జిల్లా తాళం రాంపూర్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

బిడ్డా అంతలేదు, సప్పుడు సరే గట్టిగా వచ్చాయి మనం.

0: ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402-324-0852 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునీద్, మహమ్మద్ జుబీర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నొమన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫజీల్ కోరుతున్నారు. నిజామాబాద్ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49. ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి, భీమ్ సిస్రోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను మాధవి ఆంజనేయులు బుధన్పోచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమ్మ, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా వినబోతున్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాషిణి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు తాళారాంపురం నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేకాచారి వారి కుటుంబ సభ్యులు, వెంకటేష్ నందిపేట నుండి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతనగర్ హైదరాబాద్ నుండి ఉమారాజు కోసం, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జానకంపేట నుండి జగన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే భర్తీ ఉంటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహం, జ్ఞానం, సదాలోచనలను నింపుతుందని, కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా సామూల రామరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా చిలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరుగా జి కిరణ్ కుమార్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండ్ పెరుగుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గు శాఖ తాజా నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. చైనాలోని మోఖి నగరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఫైనల్లో పురుషుల జట్టు 4-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా, భారత మహిళల జట్టు 1-0తో ఆతిథ్య చైనాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ప్రేమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. ముందుగా శ్రోతలందరికీ వ్యాపార ప్రకటనదారులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

నమ్మకం భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా ఆనందంగా అందరం ఒకటై జరుపుకునేవి పండుగలు. పండుగలు ఎన్ని ఉన్నా దాని పరమార్థం ఒకటే, అదే మనిషి ఎప్పుడు విజేతగా నిలవాలి, ఏ విషయంలోనైనా ఏది ఒప్పుకున్నా ఒప్పుకోక తప్పుకున్నా సరే అదే వాస్తవం. అందుకే ఏ పని తలపెట్టినా అది శుభం జరగాలని కోరుకుంటాం, తపిస్తాం కూడా, అది కూడా కఠిన సత్యం. అలా ప్రకృతిలో మమేకమై జీవించే మనల్ని మనం కాపాడుకోవటానికే, రక్షించుకోవటానికే ఆ ప్రకృతినే పూజించి ఆ ప్రకృతి ప్రత్యక్ష దైవమని శుభం కోరే దేవుడనే భావనతోనే విశ్వసిస్తూ ఉత్సాహ వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి సందేశం గురించి మనం మాట్లాడుకుందాం.

ఖాతాదారులకు, శ్రేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి పండుగ ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం ప్రకారం సంవత్సరాలుగా వారిగా వచ్చే ప్రతి పండుగకు ఒక విశిష్టతని కాకుండా వాటి నుండి చైతన్యం పొంది స్ఫూర్తిని పొందాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అలా ప్రతి ఏటా వచ్చే వినాయక చవితి పండుగ కూడా ఒక కొత్త చైతన్య శక్తితో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. జీవన గమనంలో నేర్చుకోవలసిన పాఠాలను కూడా ఉద్బోధిస్తుంది.

0: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆధునిక జీవితానికి, జీవన శైలికి వినాయక చవితి నేపథ్యం ఖచ్చితంగా అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక భావంతోనే కాకుండా అంతర్గతంగా దాగి ఉన్న సైన్స్ను కూడా అవగతం చేసుకుని దానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వినాయక స్వామి చరిత్రను చదవటం, అర్థం చేసుకోవడమే కాకుండా దానిలోని సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి.

ప్రాణులు విసిరి విసిరి కొడుతున్నదిరా, గోడు కొంప గోడు కుక్క గూలిపోతున్నదిరా.

0: అనస్తముల లెక్క జయ్యకా ధైర్యంగా ముందడుగు వెయ్యరా,
1: ధైర్యంగా ముందడుగు వెయ్యరా.
0: భూమాతని కండగ నుండి భుజం గట్టి దీవించునురా,
1: భుజం గట్టి దీవించునురా.
0: రైతులేనిదే రైతులేనిదే రాష్ట్రం లేదని మానవ జాతికి మనుగడ లేదని ఘంటా.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న ఆ పాటలో ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పాట, కళ్లకు కట్టినట్టుగా ఆ పరిస్థితులకు అర్థం పట్టేటట్లుగా రాశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా తరాలు ఎన్ని మారుతున్నా, దశాబ్దాలు గడుస్తున్న కొద్ది కూడా ముందు తరాలు వాళ్ళు కూడా ఏ విధంగా ఈ సమయంలో ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి, ప్రకృతికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి, కొన్ని ఎదురైనప్పుడు కొన్ని విపత్తులు ఎదురైనప్పుడు ఏ విధంగా వాటి నుంచి మనం బయటపడాలి, మార్గాలు ఎలా అన్వేషించుకోవాలి అనే ఇతివృత్తం ఆ పాటలో కనిపించింది. నిజం కూడా అదే వాస్తవం, అదే మనకు వినాయక చవితి పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దైవభావం, శుభమని దీవించే విశాల హృదయం, చేసే పని విజయం సాధించాలనే వాస్తవ అంశాలను తెలుసుకోవాలి, మూఢ విశ్వాసాలను విడనాడి ప్రకృతికి ప్రణమిల్లాలి అనే సత్యాన్ని కూడా వినాయక చవితి ద్వారా సందేశం వస్తూనే ఉంటుంది.
6: నీ కవితప్పుడో చెప్పవయ్యా, నా కవితెవ్వరో చెప్పవయ్యా, ఓ బొగ్గ గణ.

వంద కాడ తనకు సలి తిరిగినాదంటే పులి మీద పుట్టలా యమగోళ. సుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే కళ్ళతోనే కాల్చి

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విఘ్నాలను తొలగించే నాయకుడు కాబట్టి వినాయకుడయ్యారు. పురాణాల చరిత్ర అందరికీ తెలిసిందే, కానీ విఘ్నేశ్వర స్వామి మరే ప్రజల్లో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి పూజలో ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి ఆ మరణం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం ప్రకృతి విపత్తుల నుంచి ఎలా తప్పించుకోవాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, విజ్ఞాన ఫలాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ఎలా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో కూడా వినాయక చవితి పండుగ ప్రతిసారి కొత్తగా చెబుతూనే ఉంటుంది. భాద్రపద మాసంలోనే మరి ఈ పండుగను జరుపుకుంటాం. మరి దానిలో కూడా వాస్తవంలో కూడా మరి సైన్స్ దాగి ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎలా దాగి ఉంది, ఏంటి ఈ కాలంలో వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగ మరి ఏం చెబుతుంది, నిజానికి మనం ఆ పూజలో ఉపయోగించే సామాగ్రి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, అసలు నిజంగా అవే మనం ఎందుకు వాడాలి, ఎందుకని ఆ పూజలో పూజలో ఆ రకమైనటువంటి వస్తువుల్ని వాడాలి అనేది కూడా ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. మట్టితో చేసినటువంటి గణపతిని మనం ఎందుకు వాడాలి, తర్వాత రకరకాల కృత్రిమ పదార్థాలతో తయారు చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి కూడా మనం ఉపయోగిస్తున్నాం, కానీ ప్రస్తుతం ఒక ట్రెండింగ్గా మారుతోంది. ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది కృత్రిమంగా తయారు చేసినటువంటి గణనాథులను వాడకూడదు, ఉపయోగించకూడదు, ఇలా పెద్ద పెద్ద వినాయక

0: భక్తికి ప్రతీక కావచ్చు, కానీ భక్తి ఎంత పెద్దది పెట్టినా భక్తి మాత్రం మనలో ఎంత ఉంది అనేది ముఖ్యం. ఎంత చిత్తశుద్ధితో మనం భగవంతుని స్మరిస్తున్నాము అనేది మన చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.
1: తథైతం తథహితం తథహితం తథహితం.

0: బరోడా ఖాతాదారులకు సేయోగ రాశులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వినాయక చవితికి సంబంధించిన ఫిలాసఫీ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మరి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మనం ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాము, వాటి నుంచి ఎలా బయటపడాలి, జీవన గమనంలో జీవిత సాఫల్యాన్ని ఎలా చేకూర్చుకోవాలి, మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఈ సమయంలోనే మనకి ఎందుకు ఇలాంటి పూజలు చేయాలి, ప్రకృతిని మనం పూజించుకోవాలి అనే ఒక ఇతివృత్తం ఇందులో దాగి ఉందనే పరమ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి తరానికి కూడా ఇదే చెబుతూ ఉండాలి. భక్తి, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఒక ఎత్తైతే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి ప్రకోపాలను మరి ఎలా జయించాలి, అది ప్రజల ఆరోగ్యం రక్షణ పట్ల ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనిషి ఎంత తెలివైన వారైనప్పటికీ, ప్రపంచాన్ని జయించే టెక్నాలజీని సొంతం చేసుకున్నప్పటికీ, మనిషిని శాసించే పంచభూతాలకు అతీతంగా మాత్రం బ్రతకలేరు. అలాగని దానికి తలొగ్గి జీవిత ప్రయాణాన్ని ఆపలేరు, ఆపకూడదు కూడా. అదే ఫిలాసఫీ వినాయక చవితి పర్వంలో కనిపిస్తుంది. నిజానికి గణపతి పండగ భాద్రపద మాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఈ కాలంలోనే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. అది జీవితంపై చాలా ప్రభావితం చూపిస్తుంది, చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, ఎన్నో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి ఆ ప్రభావంలో మరి ఊహించని విధంగా ఆ విషయం కూడా ఉంటుంది. అక్కడ ఆ ప్రభావం అలా ఉంటుందన్నమాట. అయినప్పటికీ వాటిని జయించాలి తెలివితో, విజ్ఞానంతో అనే వాస్తవం పండగ వైశిష్ట్యంలో కనిపిస్తుంది.

వర్షాలు కురిస్తేనే మనిషి మనుగడ, సకాలంలో సమృద్ధిగా వానలు పడితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు పొంగి పొరలిపోయి పంటలు పండుతాయి. జీవరాశులకు కూడా కొత్త ఊపిరి వస్తుంది. నేలంతా రకరకాల పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. అంతేకాకుండా వర్షాలతో వరదలు వచ్చినప్పుడు మరి నీరంతా కలుషితమైపోయి వాటి నుంచి కూడా మరి కలుషిత నీరు వీటిలో కలిసిపోతుంది. తద్వారా చాలా వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. సీజనల్గా వచ్చే రోగాలు ఒక ఎత్తైతే వర్షాకాలంలో అనేక కొత్త కొత్త వ్యాధులు సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుంది. నీటి నిల్వల కారణంగా ప్రాణాలతో మరి ప్రాణాంతక కీటకాలు ప్రాణాలను కబలించేటువంటి కీటకాలు ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. వాటి నుండి రక్షణ పొందేందుకు ఈ పండగ వేళ ఔషధ గుణాలున్న ఆకులు, అలములు, పత్రి, పూలు, పండ్లు వంటి వస్తువులతో పూజా సామాగ్రిగా చేసుకుని తిరిగి వాటిని మళ్ళీ చెరువుల్లో, నీటి కుంటల్లో, ఎక్కడైతే పారే సెలయేరులలో నిమజ్జనం చేస్తాము. మరి అవి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, చెడు బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. అలా జీవితంలో ప్రతి కాలం కూడా శుభంగా సాగిపోవాలనే సత్యం బోధపడుతుంది ఈ పండుగ ద్వారా.

0: గొర్రె పన్ను బర్రె నోరు, గొర్రె పన్ను బర్రె నోరు మీదే మీదే నిలవండి.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకోసమే కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ప్రకృతికి మనిషికి ఉన్న అద్భుతమైన సంబంధానికి ప్రతీకగా వినాయక చవితి అని ఆధ్యాత్మిక పండితులే కాకుండా విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. పూజా విధానం, దేవుడి రూపం ఏదైనా సరే దాని అంతరార్థం మాత్రం మానవాళి క్షేమం. పద్ధతులు, పండుగలు ఏవైనా సరే అంతిమంగా మనిషి తాను ఎంచుకున్న రంగంలో చేసే పనిలో విజయం సాధించడమే. తరాలు మారుతున్నా కూడా పరమ సత్యాలను పంచుతూనే ఉండాలి. వినాయక విజయాల ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఉండాలి. కొత్త విషయాలకై అన్వేషిస్తూనే ఉండాలి. వినాయకుని జ్ఞానం కూడా అలాగే ఉండేదని పురాణ గ్రంథాల సారం.

వినాయక చవితి మహత్యం ఏమిటంటే చిన్న పెద్దలందరూ కలిసి కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో ఏమి తెలియని నిష్కల్మషమైన మనసులతో పూజలు చేసే అలవాటు, పూజలు చేసే సాంప్రదాయం, పూజలు చేసేటువంటి ఆ పరంపర అనేది వస్తూ ఉంది. నిజానికి ఏమి తెలియనటువంటి మనస్తత్వంతో ట్యూబులరస అంటే నల్లని పలక లాంటిది, ఏమి రాయని పలక లాంటివి, మనసులతో చేసేటువంటి కలంకం లేనటువంటి హృదయంతో చేసేటువంటి పండగ ఇది. నిజానికి వినాయకుడు అన్ని వర్గాల దేవుడిగా పూజించబడుతూ ఉండటం వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత అంత గొప్పదన్నమాట. మండపాలపై విగ్రహాలను ఏర్పాటు చేసి పూజింపచేసే ఆనవాయితీని అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టారు. అదే స్ఫూర్తితో, రెట్టించిన భక్తితో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా చిన్న పెద్ద అంత కలిసి మంటపాలపై తోచిన స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిని చాటుతూ ఆ స్ఫూర్తిని, ఆ విజయ గాథలను జీవిత పరిపూర్ణతకు అన్వయించుకొని తరిస్తూ వస్తూ ఉన్నాము. రేపటి తరాల వారికి కూడా మూఢభక్తి, మూఢ విశ్వాసాలను కాకుండా మంచి కోసం, ప్రజాక్షేమం కోసం, మానవాళి క్షేమం కోసం, మంచి ఆయురారోగ్యాలతో ఉండే విధంగా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూనే వాస్తవ లోకంలో జీవించేటువంటి వాతావరణం అలవర్చుకోవాలి. అంత తప్ప వెనక్కి వెళ్ళి ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అనుకుని ఆ లోకంలోకి వెళ్లకుండా ఈ ప్రకృతి నిజమైనటువంటి దైవస్వరూపము, ఈ ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతికి హానికరమైనటువంటిది ఏది చేయకూడదు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో కళ్ళారా చూసిన సందర్భాలు వెనక్కి వెళితే కూడా తెలుస్తూ ఉంది. మన ముందు కూడా జరగడానికి అవకాశం ఉంది. వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి, ఏ విధంగా విజయం సాధించాలనేదే వినాయక చవితి యొక్క ఇతివృత్తం. అదే దానిలో దాగి ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తే నిజంగా మనం పరిపూర్ణ భక్తి నైవేద్యాన్ని మనం సమర్పించిన వాళ్ళం అవుతాము. అదే మనం కోరుకునేది కూడా.

చూశారు కదా, కవులు కూడా ఆ పాటలో ఆధ్యాత్మిక భావనను చొప్పిస్తూనే విజ్ఞానం అనే పదాన్ని కూడా వాడారు. విజ్ఞానానికి, వివేకానికి, విచక్షణకు ప్రతీకగా గణనాథుణ్ణి కొలుస్తాం. పంచభూతాలను విడనాడి పంచభూతాలను కాదని మనం బ్రతకగలమా, అది మనం ఆలోచించాలి. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే ఈ పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు అనే భావనలో బ్రతకాలి. దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా జీవితం దినదిన అభివృద్ధి చెందుతూ, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచ దేశాలకు ఎలా పోటీగా నిలదొక్కుంటున్నాము, టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం, చదువులు సంధ్యలు ఇవన్నీ కూడా ఏ విధంగా మనం నేర్పించుకుంటున్నాము అనేది కూడా ఆలోచించాలి, ఆ వైపు అడుగులు వేయాలి. వివేకం వికసించిన రోజుల్లో మనుషులు సమాజంలో ప్రశాంతంగా బ్రతకడానికి, కొన్ని అదృశ్య శక్తుల నుంచి బయటపడడానికి సరైన మార్గంలో నడవడానికి కొన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు సృష్టించి వాటికి కొంత విజ్ఞానాన్ని, మరికొంత జ్ఞానాన్ని, కొంత మేధాశక్తిని జోడించి సమాజానికి ఉపయుక్తమైన దైవిక పరిజ్ఞానంతో బోధించారు విజ్ఞులు. అందులో భాగమే పురాణ ఇతిహాసాలు, కథలు, భాగవతాలు ఇవన్నీ రాశారన్నమాట కవులు, మునులు, రచయితలు. మరి వారు చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని పూలబాటగా చేసుకుందాం. అది దేవుడికి నైవేద్యంగా సమర్పించే అసలైన భక్తి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చేటువంటి సందేశం అనే కార్యక్రమం మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. నేను మీ అశోక్. దైవతత్వాన్ని అర్థం చేసుకుందాం.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట వంశోద్ధారకుడు సినిమా కోసం హరిహరన్ చిత్ర పాడిన మల్లెమాల గీతం. అది సంగీతం కోటి సమకూర్చారు. అద్భుతమైనటువంటి గీతం అది, మంచి కంపోజిషన్ అనమాట. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనది కనీస బాధ్యత అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి కీలక అంశం అనమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం. పండగ పూట రకరకాల వస్తువులు తెచ్చుకుంటాం, అదే శుభం కోరుతూ తెచ్చుకునేటువంటివి పూజ కోసం.

వాడుకునేటువంటివి ఆ మరుక్షణమే, ఆ మరుసటి రోజే, లేకపోతే 2 రోజులు 3 రోజుల తర్వాత అవి ఎలా మారిపోతాయి? వ్యర్థాలుగా మారిపోతాయి. వ్యర్థాలు కదా అని అనుకోము, ఇవి పూజా సామాగ్రి కదా అనుకుంటాము, చాలా పవిత్రంగా చూసుకున్నాం కదా నిన్న మొన్నటిదాకా అనుకుంటాం, కానీ వాస్తవంగా అవి వ్యర్థాలుగా మారిపోతాయి. మన పక్కనే పడేస్తాం అవి. వాటి ద్వారా ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసినా కూడా ఆ స్పృహను మర్చిపోయి మనము మన చుట్టూ ఉన్న అటువంటి పరిసరాలను మనం కలుషితం చేస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మన వస్తువులు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మన ఇంటికి దూరంగా, మన పరిసరాలకు దూరంగా ఎక్కడైతే మనకు ఏర్పాట్లను చేసుకుంటామో అక్కడ వాటిని ఉంచేసి రావాలి, అక్కడ పారేసి రావాలన్నమాట. సో అలాంటి విషయాలను మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం పూజా సామాగ్రి, వాటిని ఉపయోగించి మరి మనం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము. వాటి ద్వారా ముందే ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో రకరకాల బ్యాక్టీరియాస్ కొత్తగా జనరేట్ అవుతాయి, కొత్తగా పుట్టుకొస్తాయి. వాటి ద్వారా మనం పక్కనే నివసిస్తూ ఉంటాం కాబట్టి వాటి ద్వారా మనకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా మన ఆరోగ్యం చాలా ముఖ్యం, మన క్షేమం చాలా ముఖ్యం. సో ఆ క్షేమం కోరుతూ, మన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మనం చేసేటువంటి పనులు, చిన్న చిన్న పనులను మనం పక్కకు పెట్టకుండా అది బాధ్యతగా చేసుకుంటే ఇంకొంచెం బాగా ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది మనం చేసినట్లయితే మనం సుభిక్షంగా ఉంటాము. సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పండుతాయి, సమృద్ధిగా పండుతాయి, ఆర్థిక స్తోమత ఆర్థికంగా నిలదొక్కుంటా, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటే ముడిపడి ఉంటాయి. ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

0: చంటి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగుల గీతమది. గీత రచన వేటర్ సుందరామూర్తి, సంగీతం ఇళయరాజ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటాం. పండగ పూట భక్తి అనేది చాలా చాలా ముఖ్యం. భక్తితో చేస్తే ఏదైనా కూడా సఫలమవుతుంది అనేది మనకు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి విశ్వాసం అనమాట. సరే, అదంతా ఒక విషయం అయితే దానంతా పక్కకు పెడదాం. ప్రస్తుతం మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, మరి పండగ వేళ ఆ గణనాథుడిని ఇంట్లో కొలువు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము, నిలుపుకుంటాము, ఆ దేవుని ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి మరి ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వాడతాము. మట్టి వినాయకుల యొక్క ద్వారా మరి మనము పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఎలా దానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనం పిల్లలకు ఇప్పటి నుంచే చెబితే రానున్న కాలంలో కూడా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి సాంప్రదాయం వస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలు, కృత్రిమ రంగులతో చేసినటువంటి రకరకాల రంగులతో చేసినటువంటి విగ్రహాలను వాడితే అది ఏ విధంగా రేపు భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం వినియోగించకూడదు, ఉపయోగించకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, మరి ఈ సందర్భంగా మరి వర్షాకాలం ముందుగా రకరకాల విద్యుత్ అలంకరణలు చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ విద్యుత్ కనెక్షన్స్ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సంబరంలో మునిగిపోతూ ఉంటాము. ఉత్సాహంగా ఆ పండగ వేళ శోభాయమానంగా చేసుకోవడానికి, అలంకరణలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మరి విద్యుత్ కనెక్షన్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, విద్యుత్ ప్రమాదాల్లో కూరుకుపోకుండా ఉండాలి, సంబరంగా ఉండాలి, సంతోషంతో విరాజిల్లాలి, వాతావరణం అంతా కూడా ఒక ఆనంద హేలిలాగా ఉండాలి, కేలిలాగా ఉండాలి, ఆ కోలాహలం కనపడాలి. కానీ ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకోకూడదు, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీస్ యంత్రాంగం అంతా కూడా కొన్ని సూచనలు చేశారన్నమాట. ఆ సూచనలు తప్పకుండా పాటించాలి, వాటికి లోబడే మనం కొన్ని పనులు చేసుకోవాలి. పర్యావరణం కోసం, పరిరక్షణ కోసం మనం అందరం కూడా బాధ్యతగా మెదులుకోవాలి అనేది ఇక్కడ మన సారాంశం అనమాట. మరింత విషయం చెబుతా వింటూ ఉండండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడా.

0: దర్శన సినిమా కోసం కేకే సుచిత్ర పాడిన పాట విన్నారు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండుగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోయాము మనందరం కూడా. అయితే ఈ పండుగల వేళ మంచి మంచి మ్యూజిక్ భక్తి గీతాలు వినే ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అయితే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టకుండా వినసొంపైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం మాత్రమే మనం అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే గుండె సంబంధ రోగులతో వ్యాధులతో బాధపడే రోగులు ఉంటారు, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎంత పెద్ద డీజే సౌండ్ పెడితే అక్కడ మనం ఉన్నప్పుడు విన్నప్పుడు ఆ శబ్ద తాకిడికి గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది, తద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది ఒక భాగమైతే తర్వాత మనం నిమజ్జనం రోజు రకరకాల రంగులతో కృత్రిమ రంగులతో చల్లుకుని ఆనంద పరవశంలో మునిగిపోతూ ఉంటాము. అక్కడ కూడా సహజితమైనటువంటి రంగులు మాత్రమే వాడండి అనేది మనం ఈ సందర్భంగా చెప్పేటువంటి అంశం అన్నమాట.

0: ఆ పాటలాగా హుషారుగా పండగ సెలబ్రేట్ చేసుకుందాం, పర్యావరణ పరిరక్షణ లో మనం భాగస్వాములు అవుదాము. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇది ఈరోజు ఇచ్చేటువంటి వినాయక చవితి సందర్భంగా మెసేజ్ అన్నమాట. స్టూడియోలో సమయం 12:30. తెలుగులో వార్తలు.
1: బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
2: कॉमन सिविल कोड यूसीसी को हमने इंट्रोड्यूस किया है और मुझे विश्वास है कि भाजपा एनडीए शासित 21 राज्यों में हम 2029 के पहले यूसीसी को इंट्रोड्यूस करेंगे. भारतीय न्याय संहिता जो बनाई है इसने क्रिमिनल जस्टिस सिस्टम को भारतीय आधार देने का काम किया है और कई सारे राज्यों में सजा कराने का दर का एक ही साल में 30% वृद्धि हुआ.
1: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియముల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
2: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDNF ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. కొన్ని క్షణాల్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: ఇరుముడి సినిమా కోసం జీవి ప్రకాష్ స్వీయ సంగీతంలో పాడిన పాట, అది గీత రచన శివ నిర్వాణ.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: మీరు విన్న పాట చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం సాహితీ చాగంటి ధనుంజయ్ పాడింది. ఇప్పుడు విందాం రాజు వేడ్స్ రాంబాయి సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట.
1: రాజు నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాడు అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా మీరు విన్న ఆ పాటను పాడిన వారు అమిత్ త్రివేది, శశ. ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, వినాయక చవితి పర్వదినాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని కర్తబాద్లో 69 అడుగుల ఎత్తుల కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ కర్తపాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కర్తపాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన మార్గాల్లో పూడికను వెంటనే తొలగించాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు

0: భీమేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలను వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. సిద్దిబుద్ది వినాయక ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: మన హైందవ సంస్కృతిలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి, ఎల్నినో ప్రభావం ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ వేనాడ ప్రాంతంలో కూడా ప్రధానంగా అనేటువంటి విఘ్నేశ్వరుడు వేడుకోవడం జరిగింది. గత 3 రోజులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఇదే విధంగా సుఖసంతతో ఉండే విధంగా మరి వారి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.
0: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక అలంకరణలతో వేదికలను సిద్దం చేస్తున్నారు. విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించి ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మంలోని విజయ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విజయ గణపతి ఆలయంలో సుమారు 1500 మంది భక్తులు గణేష్ మాలను ధరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక మండపాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు వాసవి క్లబ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వినాయకుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మట్టి వినాయకులు మాత్రమే ఉపయోగించాలని, దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి ఉండ్రాళ్లు, కుడుములు తదితర నైవేద్యాలను సమర్పించారు. వినాయక చతుర్థి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పురాతనమైన రేజంతల్ సిద్ది వినాయక, రుద్రారం గణేష్ గడ్డ ఆలయాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం నిర్వహించే గణేష్ ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను పూజిస్తున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక ప్రతిమలను మండపాల వద్దకు భక్తులు చేరవేస్తున్నారు. పండుగ సందర్భంగా పూలకు, పండ్లకు రెట్టింపు ధరలు విక్రయిస్తున్నారు. జనగామ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్దిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. ఇప్పటికే 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, మిగిలిన అర్హుల పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గృహాల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, లబ్దిదారులు, బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. మొదటి విడత నగదును కేటాయింపు పత్రంలో పేర్కొనే అధికారిక బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ దేవేందర్ చైనాలోని యునాన్ మింజు విశ్వవిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి ఉత్తమ విద్యాబోధకుడిగా ఎంపిక కావడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ హుస్నాబాద్ పేరును నిలబెట్టిన డాక్టర్ దేవేందర్ను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆగస్టు నెలవారీ నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పట్టణంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు డివిజన్ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. హైదరాబాద్ నగరం సహా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్టంలో మరో 2 రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉదయం వరకు నీటిమట్టం 21.56 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో వరద కాల్వ మీదుగా 170 క్యూసెక్ల మేర నీరు ఇన్ఫ్లోగా వస్తుందని తెలియజేశారు. ఈ నెలాఖరున రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజి ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలియజేశారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu taratarala taragani aanandam alarinche sampurna vinodam.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. షోడం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రశ్న వచ్చేస్తుంది, సమాధానం మాత్రం చాలా షార్ట్గా పంపండి, ఎందుకంటే ఎక్కువ మంది పేర్లు చదివే అవకాశం ఉంటుంది. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. శుభాకాంక్షలు, తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి మాత్రం టైప్ చేయకుండా నేరుగా సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ప్రశ్న వచ్చేస్తుంది, వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు అనువర్తింపజేసి వాడుతుంటారు? వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు వర్తింపజేసి వాడుతుంటారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమకు వెళ్లాయరా సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మేము అడిగినటువంటి ప్రశ్న, వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు అనువర్తింపజేసి వాడుతుంటారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా వెంటనే సమాధానం చేసిన వాళ్ళు ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి, అలాగే జయలక్ష్మి కరితబాద్ నుండి, వెంకన్న లింగయ్య బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట. వీరు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం పంపారు. వీరందరికీ కంగ్రాట్స్. అలాగే ఇంకా సరైన సమాధానం పంపిన వాళ్ళు నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, పాలెంపోలి ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు ప్రదీప్ కుమార్ ఇంక వారి కుటుంబ సభ్యులు, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, మిర్యాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక, బిఎన్ఎడ్ నగర్ నుండి మౌనిక బాలు, వినయ్ కుమార్ అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మి, వీరు రెండు సమాధానాలు ఇచ్చారు. అందులో సరైన సమాధానం ఉంది. భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి కరీంనగర్ జిల్లా నుంచి, అప్పలరాజు పెడన నుండి జక్రాంపల్లి నిహారిక, అరుణ రాజేందర్ నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, తోట సంతోష నిఖిల, సేరే సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చంపాపేట నుండి రాధ వారి కుటుంబ సభ్యులు, కనకరావు పెడన నుండి, పంతాడి శ్రీనివాసరావు మరుపుల నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ వీరు, ఇంకా కూడా చాలామంది ఆన్సర్ చేశారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి ఇంకా చాలామంది కూడా చేశారు. మరి టైం అయిపోయిన తర్వాత, పాట అయిపోయిన తర్వాత వచ్చింది అన్నమాట ఆన్సర్స్. వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం ఎఫ్ఎం వివిధ భారతి 102.8. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీ గనక సమాధానం ఇస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం. ఒకవైపు వినాయక చవితి సందడి, మరొక వైపు మనం ప్రశ్నలు వేస్తున్నాము, సమాధానాలు పంపుతున్నారు. ఇదొక సందడి, ఈ రెండు సందడిల మధ్య మరి ఆ సందడిని వదిలిపెట్టి ప్రశ్నల కోలాహలంలోకి వచ్చేశారు మన అభిమాన శ్రోతలందరూ కూడా. సరైన సమాధానం పంపుతూ ఆ స్పోర్టినెస్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇరవై శతాబ్దం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు.

షూటైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలామంది ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే వారికి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకే తెలీదు, ఉన్న సొంత నాలెడ్జ్తో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది మెదడుకు పదును పెడుతున్నారు. అయినప్పటికీ ఆన్సర్ మాత్రం దొరకలేదు ఎవరికి. ఒక్క శ్రోత మాత్రమే సరైన సమాధానం చేశారు. వారు ఎవరు అంటే, మరి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీరొక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. అందులో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించింది, వోల్టాబియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అంటే, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నియంత్రించేందుకు ఈ మెథడ్ను వాడతారనమాట. వీరు డెంగీ అని సమాధానం ఇచ్చారు. ఆ డెంగీ అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి వీరు సరైన సమాధానం పంపినట్టుగా మనం భావించాలి. స్పెషల్ కంగ్రాట్స్ వీరికి. మరి వినాయక చవితి పండుగ ద్వారా వీరికి విజయం చేకూరింది, అలాగే మన శ్రోతలందరూ కూడా అందరికీ విజయం చేకూరాలని, ప్రతి చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా మీకు విజ్ఞానం వినోదంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ధరను అందించే ప్రయత్నం చేస్తుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తుంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది, రసాయన పదార్థం ఏది, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట పెద్ద అన్నయ్య సినిమా నుంచి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

అగ్ని ప్రమాద నిరోధకల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది అని మనం ప్రశ్న వేశాము. చాలామంది శ్రోతలు చాలా సమాధానాలు దగ్గరగా ఉన్న సమాధానాలు చేశారు, కానీ సరైన సమాధానం చేయలేదు ఒక్కళ్ళు కూడా. కానీ ఇక్కడ అందరిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, బరిలోకి దిగాక ఓటమి గెలుపు అనేది చూసుకోవద్దు. చివరి వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అది పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉండాలి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన అభిమాన శ్రోతలు. చాలామంది అంటే చాలామంది శ్రోతలు కూడా అందరూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. సరైన సమాధానము ఏంటి అంటే, హైడ్రోఫ్లోరోకార్బన్స్ HFC ఈ కెమికల్ని వాడతారన్నమాట. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పలేదు కాబట్టి సమాధానం చెప్పిన క్రెడిట్ మొత్తం గోస్టు FM వివిధ భారతి 102.8 MHz చెందుతుంది. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ సమాధానం చెప్తారనుకుంటున్నాను ఈ ప్రశ్నకు. మనిషి చేతిలో తయారై వారిని నియంత్రిస్తుంది ఏంటి? మనిషి చేతిలో తయారై మనిషిని నియంత్రిస్తుంది అది ఏంటి? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి. 0402-3240 నెంబర్కు మనం అడిగే ప్రశ్నలు సాదా సీదా ప్రశ్నలు కావు. ఇవి పోటీ పరీక్షలు తరచుగా కాదు, అడిగేటువంటి చాలా టిపికల్ క్వశ్చన్స్ అన్నమాట. మనము తెలుసుకోవడమే కాకుండా ఇతరులను కూడా మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ఎలాగో అందరూ విద్యావంతులే అయి ఉంటారు, మీ పిల్లలు కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి.

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు చాలా యాక్టివ్గా సమాధానాలు ఇస్తున్నారు. కాకపోతే ఆ స్పోర్టివ్ నెస్ని మాత్రమే మనం కంటిన్యూ చేయాలి. నిజంగా వీళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ చెప్పాలి. సమాధానం ఏదైనప్పటికీ మనం కూడా పోటీలో ఉండాలి అనే ఆ కసి, ఆ పట్టుదల, ఆ సంకల్పం అనేది చూడండి. అది నిజంగా ఎవరైనా హెడ్సప్ చేస్తారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మనిషి చేతులు తయారయ్యి మనిషినే నియంత్రిస్తుంది, దీనికి అదేంటి అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలామంది శ్రోతలు, ఎప్పటిలాగే పార్టిసిపేట్ చేసే శ్రోతలందరూ కూడా సమాధానం చేశారు. కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళు

పడిగల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి, లతా పోచారం నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశం సుగుణ వారి కుటుంబ సభ్యులు దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి, పంతాడి శ్రీనివాసరావు మురిపల్లి నుంచి, గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కనకారావుపేట నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, డబ్బు. సరైన సమాధానం ఏంటంటే డబ్బు. మనిషి చేత తయారై మనిషిని నియంత్రిస్తుంది డబ్బు. ఇదే నిజంగా మనకు కనిపించేటువంటిది అదనమాట. అన్నీ దీంతోనే వస్తాయి అని అనుకుంటాము, కానీ కొన్ని కొన్ని రావు. కానీ మేజర్ పార్ట్ ఇది అనమాట. సరే, ఇది ఆన్సర్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఏం మాట్లాడదు, ఏంటది? అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఏం మాట్లాడదు. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట మెకానిక్ అల్లుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన జీట్ సాంగ్. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

చూడండి, కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఏం మాట్లాడదు, ఇది అది ఏంటి అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే చటుక్కున సమాధానం చేశారు పడిగల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, ఆర్మూర్ నుంచి రాధ, నిహారిక అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుండి, వీరు వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ హోట్ బెల్లంపల్లి నుంచి, వెంకన్న అమనగుర్తి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లె నుండి, అప్పలరాజు పెడన, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, దస్తగిరి సంధ్య పెదటూరు కడప జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేశం హేమలత, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, కనకరావు పెడన, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేదురూరి కళ్యాణ్ చారి నిజామాబాద్, వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, మిర్యాల తిరుమలయ్య ఆండాలు శ్రీనివాస్ షాపల్లి నుండి, పుట్టపాక భవాని వెంకట్, మిథున్ మాస్టర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, వీరు చిలకమ్మరి ఉపేంద్రాచారి రంగారెడ్డి జిల్లా ఏకలవీర్ నగర్ నుంచి, వెంకటేష్ శ్యామల హైదరాబాద్ బిఎన్ఎడ్ నగర్ నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, నందిపేట నుంచి వెంకటేష్ వీరు రాంగ్ చేశారు, గజ్వేల్ నుంచి సెర్ల వెంకటేశం, సుగుణ రామ్ప్రసాద్ వీర్జాగూడ నుంచి, శ్రీనివాస్ కొత్తూరు నుంచి, పూర్ణ చంద్రశేఖర్ రావు, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ ధనరాజ్ సునీత, సేరే బాలాజీ సావిత్ర కుబేర్ నిర్మల్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం ఏంటి అంటే పుస్తకం. పుస్తకానికి అన్ని విషయాలు తెలుసు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు అని కూడా మనందరికీ తెలుసు. మరి అవి ఎప్పుడు స్వయంగా మాట్లాడు కాబట్టి అది విషయం అన్నమాట. ఇంకా రకరకాలుగా ఆన్సర్ చేశారు. వారందరికీ ఫుల్లీగా నాలెడ్జ్ ఉందని తెలుసు. బట్ ఇక్కడ పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. మనసుకు అన్ని తెలుసు అనేది అనుకుంటాం, కానీ పుస్తకాలు రాసినవి ఏంటి అంటే శాస్త్రవేత్తలు, పండితులు, తర్వాత ఇంకా విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి పరిశోధన గ్రంథం అందులో రాశారనమాట. సో అది వాస్తవాలకు ప్రతిరూపాలు అన్నమాట. పుస్తకాలకు తెలియకుండా మనది ఉండదు. మనకు తెలిసింది కూడా పుస్తకాల ద్వారానే మనం చెబుతాం కాబట్టి అది సరైన సమాధానం. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేసి మీ సమయాన్ని వెచ్చించి కార్యక్రమానికి మరింత ఎప్పటిలాగా బ్యూటీని అందించినందుకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇవాళ్టే షో టైం కార్యక్రమం. నమస్తే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లో మిడే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం. ఏదో చెయ్యాలనే తపన, మనకంటూ ఒక గోల్డెన్ పేజ్ ఉండాలనే సంకల్పం, చరిత్రలో నిలవాలనే ఆకాంక్ష, ఏమైనా సరే సాహసం చేయాల్సిందే, లక్ష్యం నెరవేరాల్సిందే అనే గట్టి పట్టుదల కసి, ఇలాంటివెన్నో ఆశయ సిద్ధి కోసం పెట్టుకున్న, గమ్యం చేరే వరకు విశ్రమించని ఒక అరుదైన రికార్డ్స్ను సాధించిన సాహసి గురించి ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో తెలుసుకుందాం.

రోబో సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో సుజనీ కసిన్ పాడిన పాటది. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళ గురించి, ఒక మహిళా క్రీడాకారిణి గురించి, ఆమె సాహసం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఎస్పెషల్లీ ఇది. మన చుట్టూ ఎన్నో అల్లుకుపోయిన బంధాలు, పైగా కొన్ని కట్టుబాట్లు, బలహీనతలు, కొందరు నూరిపోసే పెరిగితనం, కొందరు వెనక్కిలాగే ప్రయత్నాలు, వివక్షత అడ్డుపెట్టి లక్ష్యానికి మసిపూసే ప్రయత్నాలు, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా బలమైన విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం, కఠోర సాధన ముందు ఏవీ కూడా పని చేయవు సరికదా. ఆశ్చర్యపోవటం, ఆ తర్వాత అభినందించటమే తర్వాయి. ఏంటి ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నారు, ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM వివిధ భారతి 102.8 MHz.

కలేజన్ సినిమా కోసం హేమచంద్ర శ్వేత పాడిన పాట విన్నారు. మనం శక్తిశైలి కార్యక్రమంలో ఒక మహిళా క్రీడాకారిణి సాధించిన ఒక గొప్ప అద్భుత విజయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విధాత విధిరాతన తలదన్ని ఏకంగా అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ ఉన్నది.

ఏమండోయ్ శ్రీవారు సినిమా కోసం టిప్పు గంగపాటిని పాట విన్నారు. గీత రచన అనంతశ్రీరామ్, సంగీతం శ్రీకాంత్ దేవ. మనం వింటున్నాం శక్తిశైలి కార్యక్రమం. సాహసం ఉన్నతంగా ఉన్నప్పుడు ఏ అంగవైకల్యం అడ్డు కాదు అని చేసి నిరూపించిన, అరుదైన ఘనత సాధించిన ఘనపాటి ఆ వనిత తన కుడికాలు దుండగుల చేతుల్లో పొగట్టుకున్నప్పటికీ కృత్రిమ కాలు అమర్చుకుని మరీ సాహసయాత్రను చేయటం అంటే తన ఆత్మవిశ్వాసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొక్కవోని దీక్ష ఆమె సొంతం. కృత్రిమ కాలుతో తన 25వ ఏట ప్రపంచంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా చరిత్రకే చరిత్రను సృష్టించిన సాహస వీర నారిమణి ఆమె. ఆమె ఎవరో కాదు, వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సింహ. ఆమె జీవిత ప్రయాణంలో జైత్రయాత్రలో ఎదుర్కొన్న మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం ఉదిత్ నారాయణ చిత్రపడిన పాట విన్నారు. ఇప్పుడు శక్తిశీలి కార్యక్రమంలో అరుణిమ సింహ సాధించిన సక్సెస్ స్టోరీ, తర్వాత ఆమె క్రీడా జీవితం, ఆమె అంగవైకల్యం రావడం గల కారణాలు ఏంటి, ఆమె చేసిన సాహసం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఒక 45 నిమిషాలు సరిపోదు. కారణం ఏంటంటే ఆమె సాధించిన జీవితం, సాధించినటువంటి విజయాలు చాలా చాలా ఉన్నాయి. అందులో తన కాలు ఎలా పోగొట్టుకున్నారు, తర్వాత దుండగులు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఎందుకని ఆమె దాడి చేశారు అనే అంశాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఆమె హిస్టరీలో. అవన్నీ కూడా సమయం దొరికినప్పుడు చదవండి, బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాము, ఎంతోమందికి మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతాము. అయితే రైలు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం గొలుసు కోసం ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మధ్య తోపులాటలు, వారి నుంచి ధైర్యంగా ఎదుర్కొని సమయస్ఫూర్తితో వారి నుంచి తప్పించుకోవాలనే ఒక సాహసం చేసిందనమాట, చేశారనమాట ఆమె. ఆ పరంపరలో, ఆ నేపథ్యంలో ఆమె రైలు నుంచి దూకటం, ఆ తర్వాత ఎవరు చూడకపోవటం, అందులో కాలు విరిగిపోవటం, అదంతా జరిగింది. అది ఎంత అరిచినా కొన్ని గంటల వరకు కూడా అది ఒక విషాదకర సంఘటన అనమాట. కానీ అందరినీ ఆలోచింపజేసేటువంటి అంశము. కానీ ఆ సమయంలో కూడా ఆమె సాహసం, ఆమె ధైర్యము,

మీరు విన్న పాట లక్ష్మీ సినిమా కోసం రాజేష్ గంగా బృందం పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమంలో అరుణిమ సింహ మొట్టమొదటి దివ్యాంగురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వీర నారిమణి సాహసి అరుణిమ సింహ మాజీ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. తన బలమైన ఆకాంక్ష మేరకు సిఐఎస్ఎఫ్లో చేరాలనే లక్ష్యంతో పరీక్షలు కూడా రాశారనమాట. ఆమె 2011 ఏప్రిల్ 12 లక్నోలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కారు. అదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ రైలు నుంచి కిందికి దూకేశారు. దూకినప్పుడు

తాను ఏంటి అంటే పక్క ట్రాక్లో పడిపోయారనమాట. అదే సమయంలో రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేదు. గమనించే లోపే ఆ రైలు ఆ కాలును మీద నుండి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. ఆ చికిత్సలో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ విషయాన్ని అంతా కూడా అప్పటికే వార్తల్లో మొత్తం అందరికీ తెలిసిపోయింది. కానీ ఆమె చేసినటువంటి సాహసాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆమెకు రైల్వేలో ఉద్యోగం కూడా ఇచ్చారనమాట. అయితే మానవత దృక్పథంతో ముఖ్యంగా అక్కడ ఏంటంటే సమయస్ఫూర్తితో ఆ దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేసినటువంటి ప్రాణాలకు తెగించి చేసినటువంటి అంశం. రైలు వస్తుంది, రైలు ట్రాక్ మీద కాలు రైల్వే కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. అసలు అది ఊహించుకుంటేనే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమస్యలు కానీ ఇంకేవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు ధీటుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. తర్వాత కాళ్ళు మళ్ళీ కృత్రిమంగా కాలు అమర్చుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం, ఇదంత పెద్ద విషయమండి. సో అలా కొంతమంది గుండె ధైర్యం పట్టుదల ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే చాలా ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. అవి మనం మాటల్లో చెప్పలేము. వాళ్ళు సాధించిన విజయాలను చూస్తే ఏంటి ఔరా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఏంటంటే మనము కొన్ని విషయాలను విశ్లేషిస్తే ఒకనొక సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళకి మనం ఓదార్పునిస్తూ ఉంటాం. కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక రకమైన ఓదార్పు ఇస్తాం. కొన్ని సమయాల్లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వాళ్ళకు ఒక రకమైన ఓదార్పునిస్తాం. ఒక్క మార్కుతో ఒక ర్యాంక్ మిస్ అయిన వాళ్లకు ఒక రకమైన ఓదార్పునిస్తాం. అలా ఒక సెకండ్లో ఒక బంగారు పథకాన్ని కోల్పోయిన వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం. తర్వాత అసలే ఆ పోటీలో నిల్చొని అసలు ఆ కింది స్థాయిలో కూడా రానప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఓదార్పునిస్తాం, సానుభూతి ప్రకటిస్తాం. అలా లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు కాలు పోయింది, కాలు మళ్ళీ కృత్రిమ కాలు అమర్చుకున్నారు, సాహసం చేయాలని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఒక సంకల్పం ఉంది, దానికి ఏ రకమైనటువంటి ఓదార్పునివ్వాలి, దానికి ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అంత ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు లేని సమయంలో, జీవితం నెట్టుకొస్తున్నటువంటి సమయంలో బ్రతకాలనే వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం. బాగా లక్ష్యం గొప్పగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తూ ఉంటాం, ఒక రకమైన ప్రేరణని తర్వాత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు అవి చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి. అవి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది, ఎంతోమందికి మార్గదర్శంగా నిలుస్తారు. అలాంటి వాళ్ళ జీవిత చరిత్ర నిజంగా అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి, అప్పుడప్పుడు మీకు కూడా పరిచయం చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనం జీవితంలో సక్సెస్ సాధించడానికి చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం అనమాట. అభిప్రాయమే కాదు, అదే నిజం. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఇది ఇవాళ అరుణిమ సింహ సాధించినటువంటి చైత్రయాత్ర. ఎప్పుడో ఒకసారి మీకు వీలు దొరికినప్పుడు వాళ్ళ చరిత్ర చదివితే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, హృదయం ద్రవించిపోతుంది. మనం కూడా ఏదో చేయాలనే ఒక ఆలోచన అలా ఒక స్పార్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది వాళ్ళ యొక్క గొప్పతనం.

మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఎంత తెలివిగా నడుచుకున్నప్పటికీ, ఎంత విద్యావంతులు అయినప్పటికీ ఎక్కడో చోట వారికి నిరాధరణ అనేది వస్తూ ఉంటుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి మేము సైతం అంటూ అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి ఎదుగుతున్నారంటే నిజంగా వాళ్ళందరికీ సల్యూట్ చేయాల్సిందే.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోల సమయం 3:49 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్లీ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

0: अब विविध भारती आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. ఈరోజు మన భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలలో, అలాగే ఊరు వాడ పల్లె పట్టణం అందరూ సంతోషంగా వినాయక చవితి పండగ జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా వినాయక మండపాలను ఎంతో ఆనందంగా ముస్తాబు చేశారు. ముందుగా మనం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి పూజిస్తాం, ఆ తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తాం. ఎందుకంటే వినాయకుణ్ణి పూజించడం వల్ల మనకి ఎలాంటి విఘ్నలు రాకుండా ఆ వినాయకుడు మనల్ని కాపాడుతాడు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. విఘ్నలను తొలగించి విజయాలను ప్రసాదించే వినాయకుడి ఆశీస్సులు మన అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రితిమా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా వారి స్నేహితులు క్యాదరి రాములు, వీరంతా దొరబాబు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా విందాం దొరబాబు సినిమా నుండి ఈ పాట. పాడినవారు ఘంటసాల పి సుశీలా.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరోసర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
7: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
8: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
7: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
8: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
7: దాందే ఉంది 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
8: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
9: హలో ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేరాప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001, అలాగే మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు మాతృదేవోభవ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. చిత్ర బృందం గానం చేసిన ఈ పాట వారి కోసం విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాలు సమస్యల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్టాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి అభిరుచి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటని వినిపించండి అంటూ రాశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంబాబి, జగదీశ్వర్, తమన్ వారిని కుటుంబ సభ్యులు వీరంతా నువ్వొస్తావని సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం పిన్కోడ్ 503001 అని రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఊరు పేరు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ్ చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, వర్షిణి, హిమశ్రీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా అడవి దొంగ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. మరిన్ని పాటలు రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో వింటారు. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 వరకు. ఇక తాజా విద్య ఉద్యోగ సమాచారం కోసం, కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం FM 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు శ్రోతలు.

యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా వార్తలతో.

ఎంతోమంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఉన్నత విద్యకు దూరమవుతూ ఉంటారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ముందుకొస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని సంస్థలు ఉన్నత విద్యకు, ఇంకొన్ని దివ్యాంగుల కోసం, ఇక మరికొన్ని పాఠశాల విద్యార్థుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ చదువును కొనసాగించి కెరియర్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇక అలాంటి స్కాలర్షిప్ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మొదటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల చదువుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనగా ఎన్ఎస్పీజీ పేరుట అర్హత ఉన్నవారికి నెలవారీగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇక ఈ స్కాలర్షిప్ను గనక ప్రథమ సంవత్సరంలో సాధిస్తే ఇక రెండవ ఏడాది కూడా ఇదే ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు విద్యార్థులు. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, ఆర్థిక స్థితిగతులతో ఎలాంటి సంబంధము లేకుండా కోర్సుతో పాటు విద్యార్థి అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్షిప్ను అందించడం జరుగుతుంది. ఇక ఏదైనా విద్యా సంస్థలో ఫుల్ టైం లేదా రెగ్యులర్ విధానంలో పీజీ మొదటి సంవత్సరం కోర్సులో ప్రవేశాన్ని పొంది ఉండాలి విద్యార్థులు. ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.scholarships.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 31 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.scholarships.gov.in.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన దివ్యాంగుల ఉన్నత విద్య కోసం కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ భరోసాను కల్పిస్తోంది. కోటక్ సురక్ష స్కాలర్షిప్ పేరుట అర్హులైన డిగ్రీ చదువుతున్న దివ్యాంగ యువతీ యువకులకు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇక ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉండాలి విద్యార్థులు. ఇక ఆన్లైన్ విధానంలోనూ దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 10 అక్టోబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.kotakeducationfoundation.org. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.kotakeducationfoundation.org.

పోస్టల్ స్టాంపుల సేకరణ అలాగే పోస్టల్ స్టాంపుల అధ్యయనంపై ఆసక్తి ఉన్న 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే దీన్ దయాల్ స్పర్శ్ యోజన పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు నెలవారీగా ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా విద్యాశాఖ లేదా తపాలా శాఖ అధికారుల సూచనల ప్రకారం దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. విద్యార్థి ఖచ్చితంగా 6, 7, 8 లేదా 9వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే విద్యార్థులను మొదటి దశలో రాత పరీక్ష, ఇక 2వ దశలో పోస్టల్ స్టాంపులకు సంబంధించిన ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.indiapost.gov.in. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 16. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.indiapost.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 16.

డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ మెదక్ జిల్లా తునికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక కోర్సుల వివరాలు: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ. ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. అలాగే విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. పూర్తి వివరాల కోసం విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్సైట్

ఇక ఈ కోర్సులే కాకుండా సేల్స్ అలాగే మార్కెటింగ్ రంగంలోనూ శిక్షణను అందించనున్నారు. ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఇక ఈ కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కోర్సును ప్రారంభించడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8 4 6 6 9 4 2 2 7 8. ఫోన్ నెంబర్ వివరాలు మరొకసారి 8 4 6 6 9 4 2 2 7 8.

0: యువవాణి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి తెలుసుకునే ముందు మనం విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, వివిధ మంత్రిత్వ శాఖలు, అలాగే ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1748 కాగా, విభాగాల వివరాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితరాలు. విద్యార్హత, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుంచి డిప్లొమా లేదా బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, టెలికాం, సిఎస్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి విభాగాలలో బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 2022. వెబ్సైట్ వివరాలు www.ssc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 2022. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.gov.in.

0: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బి పోస్టుల భర్తీకై కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 పరీక్షను నిర్వహించుతోంది. ఇక దీనికోసం ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 127. విద్యార్హత: జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా హైడ్రోజియాలజీ విభాగాలలో డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అర్హులు. అభ్యర్థుల ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, అలాగే మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 22 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.upsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 22 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upsc.gov.in.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రకటనలో విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే ప్రభుత్వ సంస్థలు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 2536. ఇక విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. టైర్ 1 అలాగే టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 7 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.ssc.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.nic.in.

హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ అలాగే ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 10. ఇక అర్హతల వివరాలు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ, బీఏ లేదా

0: cipet.gov.in.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అలాగే ఎస్ఎస్బీలలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 1871. ఇక ఈ పోస్టులకు పురుషులు అలాగే మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష అలాగే శారీరక దారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.ssc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.gov.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ అలాగే క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 1100. విద్యార్హత సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిప్లొమా లేదా ఎంబీఏ, పీజీ లేదా డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్ష అలాగే సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 24 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.bankofbaroda.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 24 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofbaroda.bank.in.
1: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు

0: 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

ప్రకటనలు విన్న అనంతరం యువవాణి యువజనుల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒప్పంద ప్రాతిపదికన 207 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో పోస్టుల వివరాలు జోనల్ హెడ్ రీటైల్, అలాగే రీజనల్ హెడ్ హెచ్ఆర్, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, విపి వెల్త్, ఏవిపి వెల్త్ తదితరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 207. ఇక విద్యార్హత, సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ, ఏఎఫ్ఏ లేదా సిఎఫ్పితో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగానుభవాన్ని కలిగి ఉండాలి అభ్యర్థులు. షార్ట్ లిస్టింగ్, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 25 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 25 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.

Mineral Exploration and Consultancy Limited, Nagpur, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 122. పోస్టుల వివరాలు టెక్నీషియన్ సర్వే, శాంప్లింగ్, అలాగే ల్యాబొరేటరీ మెటీరియల్స్, అకౌంట్స్ వంటి విభాగాలలో టెక్నీషియన్ ఖాళీలు, అలాగే అకౌంటెంట్, మెషినిస్ట్, స్టెనోగ్రాఫర్, మెకానిక్, మెకానిక్ కమ్ ఆపరేటర్ డ్రిల్లింగ్, జూనియర్ డ్రైవర్, అసిస్టెంట్ ఐటీ, హెచ్ఆర్ తదితరాలు. విద్యార్హత సంబంధిత పోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఏ లేదా బీకామ్ డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ లేదా పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, అలాగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 11 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.mecl.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 11 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.mecl.co.in.

Pharmaceuticals and Medical Devices Bureau of India PMBE ఢిల్లీ 178 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో పోస్టుల వివరాలు, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, విద్యార్హత బీఫామ్, బీఎస్సీ, బయోటెక్, అలాగే మెడికల్ కెమిస్ట్రీ, అలాగే ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ వంటి విభాగాలలో బీఎస్సీ లేదా బీఫామ్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. స్క్రీనింగ్ టెస్ట్, అలాగే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు www.pmbi.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.pmbi.co.in.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
5: చివరగా మీరు విన్న ఈ వాణిజ్య ప్రకటనతో ఈనాటి యువ వాణి కార్యక్రమం సమాప్తం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు తాజా విద్యా ఉద్యోగ సమాచారం అలాగే కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. ఇక ఈ కార్యక్రమాన్ని శ్రోతలు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ.

0: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు ఈరోజు తొలి పూజ నిర్వహించారు. గణపతి ఆశస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్య

హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకుడు రామచంద్రరావు పాల్గొంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. మరోవైపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పీ మహేష్ బి గేతే అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో, పరస్పర గౌరవంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పలు గణేష్ మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో నల్గొండ నగర ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మానవతా దృక్పథంతో స్పందించి ఒక పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అండగా నిలిచారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన మామిళ్ల పద్మ ఇందిరమ్మ పథకం కింద దరఖాస్తు చేసుకోగా, సాంకేతిక కారణాలతో ఈ దశ పోర్టల్లో ఇల్లు మంజూరు కాలేదు. అయితే ఈ విషయం తెలియని లబ్దిదారు ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్మెంట్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి మామిళ్ల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మామిళ్ల పద్మ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ను అందజేశారు. ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆదేశాలతోనే ఇటీవల అసెంబ్లీ గేట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు తోడు రెయిన్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్వర్క్స్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తారు.

0: నిర్వహిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదులకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సింగరేణి సంస్థ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 300కు పైగా కంపెనీలు హాజరు కానున్నాయని వెల్లడించారు. సుమారు 4,000 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈరోజు తొలిపూజ నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
3: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: సమయం 6:20, ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: 3 కాలేజీలలో

0: కేంద్రం నీలింలు సమయం 6:31 దాటి 50 సెకండ్లు. ప్రబోధ గీతం వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై తప్పక ట్యూన్ చేసుకోండి. అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: ఆదివారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

సమయానుసారంగా లభ్యత ఒక ప్రధాన సారీ అండి. మేజర్గా లభ్యతాపరమైన సమస్యలు ఏంటి అని అంటే, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి చూసినట్లయితే, ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డుల రూపంలో రైతులు వాడుకోదలిసిన మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, దీని తక్కువ నిల్వ శక్తి ఉన్న ట్రైకోకార్డులను మార్కెట్ వారు అందుబాటులోకి తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ వీటిని వాటి మదర్ కల్చర్ కానీ, లేదు అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని కానీ, ఏవైతే జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఈ కేంద్రాల్లో లభిస్తాయి. మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలను కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెలకువలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేజర్గా మనకేంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకు అంటే వీటి జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, రైతు సోదరులు అందరూ కూడా కంపల్సరీ మీరు కొన్ని పద్ధతులు మెలకువలు పాటించాలి. అందులో ఏంటి అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్క జాతి పురుగులను నియంత్రించే బివేరియా బ్యాసియానా, వేరును ఆశించే పురుగులను నిరోధించే మెటారేజియం, రసం పీల్చే పురుగులను ఆశించే వర్టిసీలియం, వివిధ తెగుళ్లను నివారించే అజాడిరెక్టిన్ వంటి జీవరసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవరసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకే వస్తాయన్న వాస్తవాన్ని రైతులు గమనించాలి. కాబట్టి రైతులు జీవరసాయనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే, భవిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగాలు అసలు మరి ఏమేమి విషయాలను గుర్తుంచుకోవాలి, కొనుగోలు సమయంలో రైతులు గమనించవలసిన విషయాలు. కొనుగోలు చేసే జీవరసాయనం ప్యాకెట్ ఆర్ బాటిల్ పైన ప్రభుత్వం జారీ చేసిన సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఫస్ట్గా మనం ఏంటి అంటే, ఏదైనా బాటిల్ ని తీసుకున్నప్పుడు కంపల్సరీ దానిపైన ఒక అంకె ఇస్తాడు, ఒక సంఖ్య, ఆ సంఖ్య ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఆ లైసెన్స్ అంటే లైసెన్స్ కు సంబంధించినది కూడా ముద్రించే విషయాన్ని ప్యాకెట్ పైన కానీ బాటిల్ పైన కానీ ఉన్నదా లేదా చూసుకోవాలి. తర్వాత జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు దానిపైన క్షమతలలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేసుకోవాలి. కంపల్సరీ తేదీ అంటే, మనం జీవ నియంత్రణాల్లో మేజర్ గా ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. కాబట్టి కంపల్సరీ మనం కొనుగోలు చేసే సమయంలో కంపల్సరీగా మనము వాటిలో తేదీ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. ఇది మాత్రం అందరూ రైతాంగం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రసీదు తీసుకున్నప్పుడు మాత్రం మనము వాటిపైన రసీదు పైన వారి సైన్ ఉందా లేదా దానిపైన డేట్ ఉందా, తేదీ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని, లేదు అంటే రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనకూడదు మరియు వాడకూడదు. ఎందుకు అంటే, జీవరసాయనాలు అనేవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నెక్స్ట్ తర్వాత అవి పనిచేయాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, వాటికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం జీవరసాయన మందులను వాడతాం. కాబట్టి ఇవన్నీ తేదీ గానీ వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసుకొని తర్వాతనే తీసుకోవాలి. ఈ అన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగం గమనించుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు, కొనుగోలుతో పాటు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, భద్రపరచుకోవడం మరియు వాడకం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన మందులలాగా వీటిని వాడుకో రాదు, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులు, జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ గా జీవరసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో గానీ, తేమ లేక నీరు ఉన్న ప్రదేశాల్లో గానీ ఉంచకూడదు. డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఎండ తగిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంచకూడదు. ఎందుకు అంటే ఇందులో ఉండేవి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. మనకి డైరెక్ట్ గా ఎండ పడిందనుకోండి, డైరెక్ట్ గా అవేంటి అని అంటే వాటిపైన ప్రభావం చూపి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్రదేశాల్లో గానీ, లేదు అంటే నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కానీ, తేమ అంటారు, తేమ గాని నీరు ఉన్న ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. నెక్స్ట్, వీలైనంత వరకు ప్యాకింగ్ ని వాడుకునే సమయంలోనే తీయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మనం వాడాలి అనుకున్నప్పుడే మనం ఆ ప్యాకెట్ ని బయటకు తీయాలి, లేదు అంటే ఓపెన్ చేసి అలానే ఉంచొద్దు, తెరిచి మాత్రం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పివి ఉదాహరణగా తీసుకున్నట్లే, ఎన్పివి వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ జీవ నియంత్రణ పద్ధతులు, నార్మల్ గా రసాయనిక పురుగు మందులను వాడేటప్పుడు రైతాంగం ఎప్పుడు కూడా సమయాన్ని ఎప్పుడు చూడరు, కానీ మనం జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఉదయం గాని సాయంత్రం వేళల్లో గానీ మనం వాటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఎండకి

తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఎప్పుడైతే మందు పిచికారీ చేసుకున్నారనుకోండి, జీవనియంత్రణ రసాయనాలను పిచికారీ చేసుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పురుగుల పైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లోనే మీరు పిచికారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగం ఎప్పుడు కూడా ఈ జీవ నియంత్రణ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రసాయన పురుగు మందులతో కలిపి పిచికారీ చేయదు. అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చనిపోతాయి అనుకుని ఏం చేస్తారంటే రసాయన పురుగు మందులతో పాటు జీవ నియంత్రణ రసాయనాలను కూడా వాటితో కలిపి పిచికారీ చేస్తుంటారు రైతులు. కానీ ఇందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి, అంటే ఎప్పుడైతే మనకి ఈ రసాయనాలతో అంటే హానికరమైన రసాయనంతో కలిసినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం పిచికారీ చేసేటప్పుడు సపరేట్ గా పిచికారీ చేసుకోవాలి. ట్రైకోడర్మా

ఎక్కువ అనుమానాలు కనుక ఉన్నట్లయితే రైతులు కానీ వారి ప్రతినిధులు కానీ ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లకి పంపించి అధికారంగా నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మీరు తీసుకున్నారనుకోండి, కంపల్సరీ ఏవైతే జీవ నియంత్రణ రసాయనాలు వాటిపైన మీరు స్ప్రే చేశారు, పిచికారీ చేశారు, పనిచేయలేదు, పనిచేయనప్పుడు మీకు పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీరు పిచికారీ చేసుకున్నాము పొలంలో, అలాంటి సమయంలో అది పనిచేయలేదు, అలాంటప్పుడు ఇన్ని డబ్బులు పెట్టాను జీవ నియంత్రణ రసాయనాలపైన అవి పనిచేయలేదు అని బాధపడకుండా మనం ఏం చేయాలి అని అంటే, దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు వాళ్ళకి లిఖిత పూర్వకంగా మీరు రాసించినట్లయితే వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మనకి అలాంటి అనుమానం వస్తే ఇమీడియట్ గా మీరు వెళ్ళేసి

వివరాలు 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం ప్రకటనలు వింటారు. 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు.

0: राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें।
1: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11
2: వివరాలు 7:05 తెలుగులో వార్తలు 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం ప్రకటనలు వింటారు 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు
1: 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు జ్ఞానం ఐశ్వర్యం అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు 300 అంతర్జాతీయ సంస్థలు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్ట్అప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు లావాదేవీ ఖర్చులు సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు స్థానిక తీరప్రాంత ప్రజలు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్లో తీరప్రాంత జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది దేశ పోస్టల్ శాఖను పునరుద్ధరించినందుకు

0: మేరకు ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సామాజిక ఆర్థికాభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వినండి

పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చీడపీడల సమగ్ర సస్యరక్షణలో అంతర, ఎరా, కంచి పంటల ప్రాధాన్యత గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో అతి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 85 నుండి 90%, మధ్యాహ్నం 52 నుండి 74% మధ్య ఉండవచ్చు. వాయవ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 11 నుండి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 18,366 రూపాయలు, కనిష్ట ధర 10,029 రూపాయలు, మోడల్ ధర 16,222 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 15,651 రూపాయలు, కనిష్ట ధర 11,066 రూపాయలు, మోడల్ ధర 14,222 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 12,255 రూపాయలు, కనిష్ట ధర 5,009 రూపాయలు, మోడల్ ధర 8,085 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,179 రూపాయలు, కనిష్ట ధర 11,466 రూపాయలు, మోడల్ ధర 11,879 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చీడపీడల సమగ్ర సస్యరక్షణలో అంతర, ఎరా, కంచె పంటల ప్రాధాన్యత గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి గారు అందించే వివరాలు వింటారు.

ముందుగా రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. పంటలలో వివిధ రకాల కీటకనాశనాలు వాడడం వలన వాతావరణ కాలుష్యంతో పాటు మనకి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి మన పాత రోజులలో పొలాల గట్ల పైన వివిధ రకాల పంటలు వేసి తర్వాత అంతర పంటలుగా వేసుకొని పురుగుల సమస్యను తగ్గించుకున్నారు. కానీ మారుతున్న క్రమంలో మనము ఓన్లీ వరి పంట తర్వాత వరి పంట, మొక్కజొన్న పంట తర్వాత మొక్కజొన్న పంట, ఏక పంట మాత్రమే సాగు చేస్తున్నారు. ఈ విధంగా సాగు చేయడం వలన మనకు వాతావరణ కాలుష్యం జరుగుతుంది, అదేవిధంగా నేల కాలుష్యం జరిగిపోయి పంట మైక్రోక్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వలన మనకి మిత్ర పురుగుల సంఖ్య అనేది తగ్గుముఖం పట్టింది. ఏ పంట పొలంలో అయినా కూడా మిత్ర పురుగులు అనేటివి తక్కువగా అవ్వడానికి ఆస్కారం చాలా వరకు అయింది ఇప్పటికీ. కాబట్టి మనము ఈ మిత్ర పురుగుల సంఖ్యను ఉధృతిని పెంచుకోవాలి, శత్రు పురుగులు అనేటువంటి మనకు హాని చేసే పురుగులను తగ్గించుకోవాలి. సహజంగా అంటే మనకి వివిధ రకాలైనటువంటి అంతర పంటలు, కంచె పంటలు, ఎర్ర పంటలు అనేవి వేసుకున్నట్లయితే మనకి హానికరమైన కీటకనాశన జోలికి అనేది వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మనము ఇప్పుడు అంతర మరియు కంచె ఎర్ర పంటల గురించి తెలుసుకుందాము. దీని కొరకై చీడపిడల నియంత్రణలో క్రిమి సంహారక మందులను విరివిగా వాడితే మనకి మిత్ర పురుగుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అయితే అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే రెండు పంటలను ఒకే పొలంలో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక నిర్దిష్టమైన వరుసలలో వేసుకున్నట్లయితే అంతర పంట మీద పురుగుల బెడద ఎక్కువగా ఉండి ప్రధాన పంట మీద పురుగుల బెడద అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనకి పత్తిలో అంతర పంటలైనటువంటి పెసర, బొబ్బర, మినుము, సోయా చిక్కుడు పంటలను వేసుకున్నట్లయితే రసం పీల్చి పురుగులను తగ్గించడానికి అవసరమైన అక్షింతల పురుగులు కానీ సాలిడ్లు అనేవి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అక్షింతల పురుగులు సాలిడ్లు పెరిగినట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతి అనేది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా శనగపచ్చ పురుగు కూడా కొంతవరకు తగ్గుతుంది. శనగపచ్చ పురుగు ప్రధానంగా పెసర, బొబ్బర, మినుముకి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్రధాన పంట అయిన పత్తిని అనేది రక్షించుకోబడుతుంది. అదేవిధంగా పత్తితో పాటు పత్తిని కందితో గాని లేకపోతే ఇంకా వేరే పంటలతో కూడా మనకి అంతర పంటగా వేసుకోవచ్చును. పత్తిని కందితో గాని ఒకటి నిష్పత్తిలో గాని 6:1 అంటే 6 వరుసల పత్తి ఉంటే ఒక వరుసలో మనకి కంది పంట వేసుకోవడం గాని లేకపోతే 8 వరుసల పత్తి పంట ఉంటే ఒక వరుసలో మనకి కంది పంట వేసుకున్నట్లయితే మిత్ర పురుగుల ఉధృతి అనేది పెరుగుతుంది. అదేవిధంగా వాతావరణం ఒడిదొడుకులు వచ్చినప్పుడు మనకు పత్తి పంట పైన ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. కంది అనేది నష్టానికి గురి కావచ్చు, కానీ ప్రధాన పంట పైన ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి యాసంగిలో కందితో పాటు వేరుశనగ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే వివిధ రకాల ప్రధానంగా పొగాకు లద్దె పురుగు కానీ తర్వాత శనగపచ్చ పురుగు ఉధృతి కానీ తగ్గించబడుతుంది. అదేవిధంగా వేరుశనగలో అలసంద కానీ పొద్దుతిరుగుడు పంటలను విత్తుకున్నట్లయితే ఆకుముడత పురుగు అనేది తగ్గుతుంది. 7 వరుసలలో వేరుశనగ తర్వాత 1 వరుసలో జొన్న గానీ సజ్జ గానీ విత్తుకున్నట్లయితే ఆకుముడత పురుగు, అదేవిధంగా మొవ్వుకులు ఉధృతి అనేది తగ్గుతుంది. తర్వాత శనగ ధనియాలు అనేటిది శనగ పంట 16 వరుసలలో 4 వరుసలలో ధనియాలు విత్తుకున్నట్లయితే విత్తుకొని చుట్టుపక్కల మొత్తం 4 వరుసల జొన్న పంటను వేసుకోవాలి. అదేవిధంగా 50 నుంచి 100 వరకు బంతి మొక్కలు వేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు ఉధృతి అనేది తగ్గుతుంది. అంటే శనగతో పాటు బంతి చెట్లు, అదేవిధంగా జొన్న పంట, అదేవిధంగా ధనియాలు వేసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా అక్షింతల పురుగులు తర్వాత సాలిడ్లు పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వానాకాలంలో జొన్న పంటను కంది పంటను, అంటే జొన్న 4 వరుసలు కానీ కంది పంటను 1 వరుస కానీ, తర్వాత సజ్జను 4 వరుసలు 1 వరుస కంది పంట, 6 వరుసలు జొన్న పంట, 1 వరుస కంది పంటను వేసుకున్నట్లయితే పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. మిరపల మొక్కజొన్న తర్వాత సోయా చిక్కుడు మినుము పెసర వేస్తే కాయ తొలచు పురుగు అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకి మిరపలో బంతి చెట్లు అనేటివి పెట్టినట్లయితే కాయ తొలచు పురుగు అనేది కూడా తగ్గడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ విధంగా అంతర పంటలు అనేటివి ప్రధాన పంటతో పాటు అంతర పంటలను కొన్ని వరుసలలో వేసుకున్నట్లయితే మిత్ర పురుగులు అనేటివి ఆకర్షించబడి శత్రు పురుగులను తినివేయడం జరుగుతుంది. అదేవిధంగా వాతావరణ ఒడిదొడులు, అంటే ఎక్కువ గాలి రావడం కానీ లేకపోతే సడన్ గా వర్షం పడినప్పుడు ప్రధాన పంట అనేది నేలముఖం పట్టకుండా పక్కకున్న అంతర పంట అనేది కాపాడుతుంది. ఈ విధంగా అంతర పంటలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర పంటలు, అంటే ఆకర్షక పంటలు. ఈ ఆకర్షక పంటల విషయానికి వచ్చినట్లయితే ఎర్ర పంటలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఏ పంట అయితే ఏ పురుగును ఆకర్షిస్తుందో ఆ పంటను ఎర్ర పంటగా పరిగణించబడతాము. ఎర్ర పంట అనేది ప్రధాన పంటకు అయ్యే ఖర్చు కంటే ఎర్ర పంట ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. ఆముదం కానీ వేరుశనగ కానీ వేసుకున్నట్లయితే చుట్టూ 50 నుంచి 100 వరకు మనం బంతి మొక్కలు అనేవి వేసుకోవాలి. బంతి మొక్కలు వేసుకున్నట్లయితే కాయతొలచు పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. కాయతొలచు పురుగు ఉధృతి తగ్గడం అనగా ఆ పురుగులు అనేటివి వాటి యొక్క పురుగుల సంతతి అనేది గుడ్లు పెట్టే సామర్థ్యం అనేది తక్కువగా అయిపోతుంది. ఎందుకంటే బంతి మీద ఎక్కువగా గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన పంట పైన ఎటువంటి నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఈ ఎర్ర పంటల విషయానికి వచ్చినట్లయితే పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదాన్ని వేసుకోవాలి.
ఆముదం వేసుకుంటే ఆముదం పైన పొగాకు లద్దె పురుగు అనేది ఆకర్షించబడుతుంది. అదేవిధంగా బంతి మొక్కలు వేసుకోవాలి. బంతి మొక్కలు వేసుకుంటే కూడా శనగ పచ్చ పురుగు అనేది ఆకర్షించబడుతుంది. అంటే పత్తి వేరుశనగలో ఆముద పంట, బంతి మొక్కలు అనేవి వేరే పంటలుగా పనిచేస్తాయి. ఆముదం పంట వేసుకుంటే పొగాకు లద్దె పురుగు ఆకర్షించబడుతుంది. బంతి మొక్కలు వేసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగు ఆకర్షించబడుతుంది. అదేవిధంగా పొగాకు, మనం పొగాకు అనేది వాణిజ్య పంటగా పేర్కొంటాము. ఈ పొగాకులో మనం ఆముదం పంట వేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు ఆకర్షించబడుతుంది. అదేవిధంగా శనగ పంట వేసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగు అనేది ఆకర్షించబడుతుంది. క్యాబేజీలో మనకి డైమండ్ బ్యాక్ మత్ అనేది, రెక్కల పురుగు అనేది బాగా పెద్ద సమస్య. దీని నివారణకి మనం ఆవాలు అనేది వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నట్లయితే మన క్యాబేజీలో ఈ రెక్కల పురుగు అనేది తగ్గించుకోవచ్చును. అదేవిధంగా వేరుశనగలో అలసంద వేసుకోవాలి. వేరుశనగ పంటలో అలసంద చుట్టూ వేసుకున్నట్లయితే అలసంద అనేది ఎర్ర కొంగలి పురుగులను, తల్లి పురుగులను ఆకర్షించబడుతుంది. ఈ ఎర్ర కొంగలి పురుగు తల్లి పురుగులు ఆకర్షించబడడం వలన అలసంద పైన గుడ్లు పెట్టి అలసందను మాత్రమే నష్టానికి కలుగజేస్తుంది. కానీ వేరుశనగ పైన ఎటువంటి నష్టం అనేది ఉండదు. అదేవిధంగా పత్తిలో మనం బెండ వేసుకోవాలి. బెండ చెట్లు వేసుకుంటే మనకి రసం పీల్చు పురుగులు అయినటువంటి పచ్చదోమ గానీ, తర్వాత కాయతొలుచు పురుగులు అయినటువంటి తలనత్త పురుగు కానీ, లేక పొగాకు లద్దె పురుగు కానీ రావడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. బెండ పైన ఎక్కువగా ఆశించబడి పత్తి అనేది కాపాడబడుతుంది. అదేవిధంగా అలసంద పంట అనేది మనము ఆరోగ్యానికి చాలా మంచి పంట. ఈ అలసంద చుట్టూ మనం ఆవాలు వేసుకున్నట్లయితే, ఆవాల చెట్లు వేసుకుంటే ఆవాల మొక్కలకి గొంగల పురుగు ఆకర్షించబడి ఆ గొంగల పురుగు ఉధృతి అనేది తగ్గించబడుతుంది. పొద్దుతిరుగుడు వేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు అనేది తగ్గించబడుతుంది. మిరపలో కూడా మనము ఆముదం కానీ బంతి చెట్లు కానీ వేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగులు అనేటివి ఆకర్షించబడతాయి. కందిలో కంది చుట్టూ కూడా బంతి చెట్లు వేసుకుంటే శనగపచ్చ పురుగు అనేది కూడా ఆకర్షించబడుతుంది. అదే వరి పొలం గట్ల పైన మనకి బంతి చెట్లు కానీ, లేకపోతే నువ్వుల చెట్లు కానీ వేసుకున్నట్లయితే వరి పొలంకి ఆశించబడే కాండం తొలుచు పురుగుకి కావలసినవి కానీ, కాండం తొలుచు పురుగుని నాశనం చేసే మిత్ర పురుగులు కానీ, లేకపోతే ఆకుముడత పురుగుని నాశనం చేసే మిత్ర పురుగులు కానీ, లేదా సుడిదోమను ఆకర్షించబడే సుడిదోమను నష్టం చేసే మిత్ర పురుగులు అయినటువంటి సాలిడ్లు కానీ, తర్వాత వివిధ రకాల పెంక పురుగులు కానీ బంతి చెట్ల పైన కానీ నువ్వుల చెట్ల పైన కానీ పెరిగి మనకి వరి పొలంలో వచ్చే ఈ ఆకుముడత పురుగు, తర్వాత కాండం తొలుచు పురుగు, అదేవిధంగా సుడిదోమ పిల్ల పురుగుల పైన ప్రభావం చూపి పురుగుల సమస్య అనేది తగ్గిముఖం అనేది పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఆకర్షక పంటలు, అంటే ప్రధాన పొలం చుట్టూ ఆకర్షక పంటలు వేసుకున్నట్లయితే ఆకర్షక పంటలు అనేటివి వివిధ రకాల పురుగులను ఆకర్షించబడి ఆకర్షక పంటల పైన ఉధృతి పెంచుకొని ప్రధాన పంట పైన ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కంచె పంటలు, అంటే రక్షక పంటలు, అంటే పొలంలో మనకి అక్కడక్కడ పంటల చుట్టూ లేదా గట్ల వెంబడి ఎంపిక చేసుకుని కంచె పంటలు అనేటివి వేయడం జరుగుతుంది. ఈ కంచె పంటలు వేసుకున్నట్లయితే పురుగులు అనేటివి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి తల్లి రెక్కల పురుగులు అనేటివి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే తెగుళ్ళ బీజాలు అనేటివి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి గట్ల పైన నుంచి కానీ నీళ్ళ ద్వారా కానీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చీడపిడలు అనేటివి దాడి చేయకుండా నిరోధించడానికి కంచె పంటలు అనేవి బాగా పనిచేస్తాయి. అందుకే వీటిని రక్షక పంటలు అని అంటారు. ఈ విధంగా మనకి రక్షక పంటల విషయానికి వచ్చినట్లయితే జొన్న కానీ, సజ్జ కానీ, మొక్కజొన్న కానీ రక్షక పంటలుగా పేర్కోవచ్చును. అయితే రక్షక పంటల విషయానికి వచ్చినట్లయితే మనకి పత్తి చుట్టూ రక్షక పంట లేదా కంచె పంటగా సజ్జ కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ 3-4 వరుసలలో వేస్తే బయట నుంచి పురుగులు ఆకర్షించబడి సజ్జ జొన్న పైన మాత్రమే ఉంటాయి. కానీ ప్రధాన పంటకి ఎటువంటి నష్టం అనేది జరగదు. లేకపోతే ప్రధాన పంటకి రాకుండా ఈ సజ్జ జొన్న మొక్కజొన్న అనేటివి అడ్డుపడతాయి. కాబట్టి మనం ప్రతి చుట్టూ 3-4 వరుసలలో సజ్జ జొన్న మొక్కజొన్న అనేది వేసుకుంటే కాయతొలుచు పురుగుల

0: ఈ వేప పిండి ఈ కలిపి ఒకసారి పోస్తాము. విత్తనం నాటుకున్నాక దానికి మొలక పంటకు ఎక్కువ కాంప్లెక్స్ యూరియాలు ఎక్కువ అవసరం ఉండదు, తక్కువ పెట్టుబడితోనే మొలక పంట పండుతుంది.
1: మరి విత్తనాలు విత్తడానికి ముందుగా గుంతలను ఎంత పరిమాణంలో మీరు తీసుకుంటారు?
0: దీంట్లో రెండు రకాలు ఉంటాయి మేడం. ఒకటి ఏమో డైరెక్ట్ విత్తనం విత్తుకోవటం ఉంటది. విత్తనం విత్తుకోవడానికి గుంటలో ఏం తీసే పని ఉండదు, దుక్కి దున్నిన పాటు మట్టి చేత్తో తీసుకుంటే విత్తనం పెట్టుకోవచ్చు. రెండోదేమో ప్యాకెట్లలో మొక్కను పెంచుకుని ఒక నెల రోజుల తర్వాత నాటుకోవచ్చు. దానికైతే ఒక ఫీటు వెడల్పు ఫీటు లోతుతో గుంట తీసి దాంట్లో ఈ ఎరువులు కలిపిన మట్టి పోసి ఆ ప్యాకెట్లు నాటుకునే విధానం ఒకటి ఉంటుంది. రెండోదేమో డైరెక్ట్ విత్తనం పెట్టుకోవటం. ఇప్పుడు వరకైతే మేము డైరెక్ట్ విత్తనం పెట్టేవాళ్ళం. విత్తనంతో పాటే ఒక 100 ప్యాకెట్లు తయారు చేసుకుని ఎక్కడన్నా గ్యాపులు పోయిన దగ్గర ఆ ప్యాకెట్లు పెట్టుకునేవాళ్ళం. అలా ప్యాకెట్ నాటాలంటే ఒక ఫీటు వెడల్పు ఒక ఫీటు లోతు గుంట తీసి దాంట్లో కొంచెం ఎరువు మట్టి కలిసింది పోసి ఆ ప్యాకెట్ పెట్టి పెంచుకునేవాళ్ళం.
1: మరి విత్తనాలు వింటేటప్పుడు ఎంత దూరంలో నాటుతూ ఉంటారు?
0: విత్తనం సాలుకి సాలుకి మధ్యలో 8 ఫీట్లు వెడల్పు ఉంటుంది మేడం. మొక్కకి మొక్కకి మధ్యలో 5 ఫీట్లు. ఒక ఎకరానికి వచ్చేసి 600 మొక్కలు వస్తాయి దూరం.
1: ఎకరానికి ఎంత విత్తనం అవసరం అవుతుంది అంటారు?
0: ఒక ఎకరానికి 250 నుంచి 300 గ్రాములు విత్తనాలు పడతాయి మేడం. ఒక కిలో విత్తనాలు వచ్చేసప్పటికి 3 ఎకరాలు 4 ఎకరాల మధ్యలో పడతాయి మేడం.
1: తిలక్ గారు, ఈ మునగ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఏ ఎరువులు ఎన్ని దఫలుగా ఇస్తూ ఉంటారు మీరు?
0: నేలపాటులో పశువులు ఎరువు ఎక్కువగా వాడటం ఉత్తమం అండి. తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా ఉపయోగించే వాళ్ళం కాదు. ఏదో ఒక ఎకరానికి ఒక బస్తా డిఏపి ఒక యూరియా బస్తాతోనే పంట కాలం మొత్తం పూర్తి చేసాం. అయితే పురుగు మందుల్లో మాత్రం దీనికి అన్ని ఎక్కువ డోసు పురుగు మందులు ఏం పట్టదు. ఎక్కువగా వేప నూనె వాడేవాళ్ళం. వేప నూనెలో ఇప్పుడు 2-3 రకాలు వచ్చింది మేడం. ఇంత ముందు 150 PM అని ఒకటి మనకి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇంట్లో దొరుకుతుంది. అది కాకుండా ఇప్పుడు ప్రైవేట్ షాపుల్లో 10,000 PM అని ఒకటి, 30,000 PM అని ఒకటి, 2 రకాలు వచ్చింది. అవి హై పవర్. అగ్రికల్చర్ ఆఫీసులు ఇచ్చే వేప నూనె ఒక 20 లీటర్లతో 1 లీటర్ సమానం. అది 1.5 లీటర్ ఒక ఎకరానికి కొడితే మనం ఏ పురుగు మందు కొట్టకుండా సరిపోతుంది మేడం. ఆ వేప నూనె 0.5 లీటర్ కాడికి ఒక 5 సార్లు 6 సార్లు స్ప్రే చేస్తున్నాం. అది కాకుండా ఈ గ్రోతింగ్ కోసం ఈ 4-5 రకాలు ఉన్నాయి మేడం. ఇసాబియన్ అని ఇట్లాంటివి గ్రోతింగ్ కోసం పూత కోసం అవి వాడతాం. మునగ పంటకి పెట్టుబడి అధిక మొదలు పెట్టేది ఏముండదు మేడం. అంత తక్కువ పెట్టుబడితో పండే పంట ఇది.
1: మరి మునగ పంటలో మీరు అంతర పంటగా ఏదైనా పంటను సాగు చేస్తున్నారా?
0: ముందు మొదటి పంట పెడతాం మేడం. మొదటి పంట అంటే సాళ్ళు బోదలు తోలి సాళ్ళకు ఒక పక్కన కాకర నాటుతాం మేడం. ముందు కాకర సాళ్ళు ఈ 10 రోజులు 15 రోజులు ఇది పూతకొచ్చే టైంలో 15 నాటికి రెండో సాళ్ళు రెండో పక్క మొలక విత్తనాలు నాటుతాం ఒక రకం. రెండోదేమో క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఈ చెట్టు చిక్కుడు ఈ 3 రకాల పంటల్లో కూడా మొలకనే పండించాం మేడం. ముందు ఆ పంట వేసిన తర్వాత ఆ పంట సగం కాలం పూర్తయిన తర్వాత మొలక విత్తనాలు నాటుతాం. రెండు పంటలు ఆ పంట అయిపోయేటప్పటికి మొలక పంటకు అప్పు వచ్చింది.
1: మరి మునగ పంటకు ఇనుము ఇంకా మాగ్నీషియం లాంటి సూక్ష్మ ధాతు లోపాలు కలుగుతూ ఉంటాయి కదా, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మీరు వాటిని ఎలా నివారిస్తున్నారు?
0: ఈ మునగ పంటలో ఇనుము మాగ్నీషియం ఈ లోపాలకి విత్తనం నాటిన మొదటి 15 రోజుల్లో ఒకసారి, తర్వాత కాపు వచ్చేటప్పుడు ఒకసారి మేడం. ఈ స్వర్ణపాలు ఎకరానికి ఒక 10 కిలోల కాడికి దుక్కిలో ఒకసారి వేస్తాం, కాపుకొచ్చే టైంలో ఒకసారి వేస్తాం మేడం. అంతకు మించి ఇంకా వేరే అవసరాలు రాలే ఇప్పుడు దాకా దాంట్లో.
1: అంటే ఏమి లక్షణాలు కనిపించకపోయినా వేసేస్తారా లేదా ఏమైనా లక్షణాలు గుర్తిస్తారా?
0: జింకు లోపం గాని ఇనుము మ్యాంగనీస్ లోపం వచ్చినప్పుడు మేడం ఆకంతా పండు రంగులోకి వస్తుంది. ఆ రంగు వచ్చినప్పుడు ఒకటి జింకు స్ప్రే చేసుకోవడం గానీ లేకపోతే స్వర్ణపాలు దుక్కిలో వేసుకోవడం గానీ చేస్తే ఆ తెగులు అరికట్టుకోవచ్చు. అదే వాడుతున్నాం ఇప్పుడు వరకు అయితే.
1: అంటే ఆకులు పసుపు రంగుకు మారితే మీరు ఇది వాడుతూ ఉంటారు. మరి మునగ పంటలో కత్తిరింపులు ఎలా చేస్తూ ఉంటారు?
0: మునగ పంట ఒకసారి ఒక నాటిన విత్తనాన్ని 3 సంవత్సరాలు దాకా ఉంచుకోవచ్చు మేడం. అది మొదటిసారి పంట అయిపోయినప్పుడు 2 రకాలుగా దాన్ని కత్తిరించుకోవచ్చు. ఒకటి నేల మట్టంలో కత్తిరించుకున్నా పిలక బాగానే వస్తుంది, లేదా నేలకి 3 ఫీట్లు ఎత్తులో కత్తిరించుకున్నా గానీ 2వ సంవత్సరానికి పిలకలు బాగా వచ్చి కాపు కాసే విధానం బాగుంటుంది. అలా కాకుండా మూడెం కంటే కూడా మొలక పంటే కాపు ఎక్కువ వస్తుందని చెప్పి ప్రతి సంవత్సరం కొత్త తోట పెడుతున్నాం మేడం. ఇప్పటికైతే ఒక 2 సంవత్సరాలు అట్లా కూడా పెంచాము. దానికంటే ఎవ్రీ ఇయర్ కొత్త విత్తనం నాటి కొత్త నేల చేంజ్ చేసుకుంటా కొత్త నెలలో వేస్తే కాపు ఎక్కువ వస్తుందని చెప్పి ప్రతి సంవత్సరం కొత్త నెలలో కొత్త పంట పెడుతున్నాం మేడం.
1: తిలక్ గారు, ఈ పంటలో నీటి తడులు ఎలా ఇస్తూ ఉంటారు?
0: నీటి తడులు వచ్చేటప్పటికి మేడం

0: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాఠం వినిపించండి అంటూ రాశారు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు. అలాగే అభిరుచి కార్యక్రమంలో భద్రాచలం సినిమా నుండి ఇదే నా పల్లెటూరు అనే పాటను వినిపించండి అంటూ రాశారు రంగారెడ్డి జిల్లా కడతల్ గ్రామం నుండి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. వీరందరి కోసం ఈ పాట విందాం. వందే మాతరం శ్రీనివాస్ ఉషా గారు ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 MHz. రాత్రి 10 గంటలకు అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ప్రజలకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు రిలీ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించింది కానిస్టేబుల్ కూతురు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమాలుంది. ఇప్పుడు విందా క్యాప్టెన్ కృష్ణ సినిమా నుండి ఈ పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ వే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట భాగ్యచక్రం సినిమాలోనిది. ఇప్పుడు విందా బంగారు బాబు సినిమా నుండి ఈ పాట.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోనిది. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

మధుర గీతలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించింది. సోగ్గాడు సినిమాలోనిది. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సిరి సంపదలు సినిమా నుండి.